విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విని మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శుభోదయం. మంగళధ్వని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం మానవయతను బృందగాను రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: ధమ్మపదం విన్నారు. భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన బౌద్ధ సూక్తులు. వ్యాఖ్యాత శ్రీమతి పి కోమల.
1: ఇవాళ బౌద్ధ జీవన విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిది, ఎవరికీ హాని తలపెట్టకు, చెడు ఆలోచనలకు తావివ్వకు. ఇది బౌద్ధ జీవన విధానం. రెండవది, ఆగ్రహాన్ని అభిలషించకు, శత్రుత్వాన్ని విస్మరించు, శత్రువులను ప్రేమతో జయించు. ఇది బౌద్ధ జీవన విధానం. ఇప్పుడు ఎవరికీ హాని తలపెట్టకు, చెడు ఆలోచనలకు తావివ్వకు అనే విషయం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. నీవలనే నీ సాటి ప్రాణులు కూడా సుఖాన్నే కోరుకుంటాయన్న సత్యం గ్రహించాలి. మనం ఎంత ఆనందంగా జీవించాలనుకుంటున్నామో సాటి ప్రాణులు కూడా అలాగే కోరుకుంటాయి కదా. అలా ఆలోచించి సాటి ప్రాణులను హింసించకుండా ఉండేవారికి తప్పక ఆనందం కలుగుతుంది. చిన్నపిల్లలు తెలియక చేసినప్పుడు తల్లి, తండ్రి లేదా పెద్దవారు ఎవరైనా కానీ ఈ విషయం వారికి అర్థమయ్యేలాగా చెబితే వారు అలా మంచి దారిలో నడుస్తారు. గాలికి ఎదురుగా విసరపడిన దుమ్ము తిరిగి తనపై పడినట్లుగా నిరపాయకరమైన స్వచ్ఛమైన అమాయకుడి పట్ల హాని తలపెట్టువారు కష్టాల పాలవుతారు. ఇది అర్థం చేసుకుంటే ఎదుటి మనిషికి హాని కలిగించుదామన్న ఆలోచన దరిచేరదు. ఆగ్రహాన్ని అభిలషించకు, శత్రుత్వాన్ని విస్మరించు, శత్రువులను ప్రేమతో జయించు. కోపాన్ని అగ్నితో పోల్చారు. దాన్ని అదుపు చేయలేకపోతే ఎదుటి వాళ్ళని కాల్చివేస్తుంది. మనిషి కాలిపోతారా అంటే కాలరు, కానీ బంధాలు కాలిపోతాయి. వీడు నన్ను వ్యతిరేకించాడు, తక్కువగా చూశాడు, నన్ను అధిగమించాడు, నన్ను దోచాడు అంటూ ఆలోచించేవాడిలో కోపం శాంతించదు. విసిరేసిన లోహ పాత్ర ఏ విధంగా బాధను వ్యక్తం చేయదో అలాగా మనం కోపాన్ని జయించినప్పుడు నిర్వాణ పదానికి చేరువ కాగలుగుతాం. ఆగ్రహాన్ని ప్రేమతో జయించు, కీడును మేలుతో జయించు, అత్యాశను ఉదారభావంతో జయించు, అబద్ధీకుణ్ణి సత్యంతో జయించు. ఇవన్నీ చెప్పినప్పుడు ఎలా చేయగలం అని అనిపిస్తుంది, కానీ ఆచరించటం మొదలు పెడితే దానిలో ఆనందం తెలుస్తుంది. సత్యాన్నే మాట్లాడు, ఆగ్రహానికి అవకాశం ఇవ్వకు,

0: నీకున్న దాంట్లో కొంచెం అడిగితే లేదనకు. ఈ వాక్యాలన్నింటినీ మనం నిత్యం ఆచరించే ప్రయత్నం చేయాలి. మనిషి కోపం విడిచి, గర్వం విడిచి సమస్త బంధనాల్ని ఛేదించుకోవాలి. పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాడరాదు. ఏదీ తనదు కానట్టు జీవించే వారిని ఎలాంటి కష్టం ఏమీ చేయలేదు. ఎలా అంటారా, ఏదైనా హోదా వలన గర్వం వస్తే ఆ హోదా పోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే బ్రతకాలి కదా, అప్పుడు గర్వం పనికిరాదు. అందుకని హోదాలో ఉన్నప్పుడు లేనప్పుడు గర్వం లేకుండా ఉంటే మంచిది కదా. పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాడితే కొన్ని కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే. అలాగే ఏదైనా వ్యాపారంలో లాభం వస్తే ఆనందపడి, నష్టం వస్తే దిగులు పడితే ఇబ్బందులే. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలాగా ఉండడం నేర్చుకుంటే కష్టమే ఉండదు. నిరాడంబరంగా ఉండేవారు గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా నిత్యానందంగా ఉండగలరు. ఏ కాలంలోనూ ద్వేషించడం ద్వారా దేశం శాంతించలేదు, ప్రేమ ద్వారానే ద్వేషం శాంతిస్తుంది. ఇది చిరకాల వాస్తవం. కోపాన్ని అదుపులో ఉంచుకోగలవాడే ఉత్తముడు. అలా కాకుండా కోపంతో రగిలిపోయి ఆవేశంలో తప్పు పని చేసి జీవితాంతం శిక్ష అనుభవించే వారిని మనం చాలామందిని చూస్తుంటాం. ఆ నిమిషం కొంచెం ఓపిగ్గా ఉంటే ఇంత అనర్థం జరగకపోను అని బాధపడుతూ ఉంటారు. అందుకని కోపంని అదుపులో ఉంచుకోగలవారు ఉత్తములు. సత్యాన్నే మాట్లాడు. ఈ విషయానికి వచ్చినప్పుడు ఆచరణలో మొదట్లో కష్టం అనిపిస్తుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే సత్యం అంటే నిజం చెప్పడం చాలా సులువు అని తెలుస్తుంది. ఎందుకని అంటే ఒక అబద్ధం ఆడిన తరువాత దానిని కప్పుపుచ్చుకోవడం కోసం ఇంకొక అబద్ధం, ఇలాగా ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. నీకున్న దాంట్లో ఎవరైనా కొంచెం అడిగితే లేదని అబద్ధం ఆడకూడదు. చేయగలిగిన సాయం చేయడానికే ప్రయత్నించాలి. ఇలాగా మనల్ని మనం మలుచుకుంటూ ఉత్తమమైన మనిషిగా మారవచ్చు అని బౌద్ధం చెప్తుంది.
1: శ్రీమతి పి కోమలు గారి వ్యాఖ్యానంతో కూడిన బౌద్ధ సూక్తులు విన్నారు. చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: రబీ పంటల్లో నీటి యాజమాన్యం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు.
1: మనం సాధారణంగా రెండో పంటకి వెళ్తున్నాము అంటే అర్థం ఏంటంటే మన దగ్గర కాస్త కోస్తో నీరు పెట్టడానికి అవకాశం ఉంది అని అనుకుంటేనే రెండో పంటకు వెళ్తాం. సరే, ఎక్కడో బాగా బరువు నేలలుండి దాంట్లో మనము ఈ శనగలాంటి పప్పు శనగలాంటి పంటలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవసరం రాకపోవచ్చు. అది కూడా పప్పు శనగ పంట మరి మనకి గాల్లో ఉన్నటువంటి మంచుని ఉపయోగించుకొని కొంత అది బతకగలుగుతుంది. అలాగే నల్ల నేలల్లో తడి నిలుపుకొని ఉంటాయి కాబట్టి దానికి సరిపోతాయి. కానీ ఇతర పంటల సంగతిలో మామూలు భూముల్లో ఖచ్చితంగా మనము పంటలకు అవసరమైనటువంటి తడి అవసరమైన మోతాదులో ఖచ్చితంగా ఇస్తేనే మనకు మంచి దిగుబడులు వస్తాయి. మనం ఏ పంట అయినా వినండి. అందుకే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన దగ్గర ఎంత నీరుంది. సరే, చెరువు బాయో అయితే కాస్త కోస్త మనకు కనిపిస్తూ ఉంటుంది. బోరుల్లో కూడా మరి నీరుంటుంది, దాన్ని ఉపయోగించుకొని కూడా రైతు సోదరులు రెండో పంట వేస్తూ ఉంటారు.

ఇలా పంట వేసేటప్పుడు మరి ఆ బోర్లో నీరు ఎంతుంది, ఆ నీరు ఎన్నిసార్లు తడులు పెట్టడానికి వస్తుంది, అలాగే అదే పాయలో భూగర్భంలో అదే పాయలో ఇంకా ఎన్ని బోర్లు ఉంటాయి దగ్గరలో మనకి, వాళ్ళకు కూడా నీరు కావాలా, వాళ్ళు కూడా పంటలు వేసుంటారు, ఏ పంటలు వేశారు, ఆ పంటలకి ఎంత నీరు కావాల్సి వస్తుంది, ఇదంతటికి సంబంధించి అవగాహన కూడా చాలా చాలా ముఖ్యం మనకి. ముఖ్యంగా రబీ పంటలు సాగు చేసేటప్పుడు మనకి పంట కీలక దశల్లో మనం ఖచ్చితంగా తడి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి గనక ఒక దశలో ఎదుగుదలకు సరిపోయేలాగా పోషణ ఇస్తేనే పిల్లలు ఎదుగుతారు, లేకపోతే సరిగ్గా ఎదగరు. అట్లాగే పంటల్లో కూడా మొక్కలకి కొన్ని దశలు ఉంటాయి, ఆ దశల్లో గనక నీటి ఎద్దడి వస్తే దిగుబడులు ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి. కొన్ని పంటలకి పూత దశ, పిండి దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశ, ఇలా కొన్ని దశల్లో ఖచ్చితంగా మనము పంటలకి సరిపోయే మోతాదులో తడి ఇవ్వాలి. ఆ తడి ఇవ్వటం కోసం మనం ఎంత సిద్ధంగా ఉన్నాం, మన ప్రాంతంలో మన భూములకి చెరువు నీళ్ళ, లేకపోతే మన పొలంలో సిద్ధం చేసుకున్నటువంటి నీటి కుంట, లేకపోతే బోరు ద్వారా తోడేటువంటి నీరా, లేదా కాలువ ద్వారా వచ్చేటువంటి నీరా? కాలువ ద్వారా వచ్చేటువంటి నీరైతే అది కూడా మరి రెండో పంట అంటే పంట అయిపోయేలేకే ఏ నెల వస్తుంది, మరి అప్పుడు దాకా ఈ కాలువ వస్తుందా రాదా, అదొకటి మనం జాగ్రత్త పడాలి. అంతేకాకుండా చివరి భూములు ఉంటాయి, కాలువ చివరి భూములు, వాటిల్లో కూడా చివరి దాకా మరి మనకి నీరు వస్తుందా రాదా, ఏదో మొదట్లో కాస్త వచ్చినాయి సరిపోతాయి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది కూడా కాస్త అవగాహనతో మనము జాగ్రత్త పడి పంటలు వేసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తామంటే రబీ పంట రెండో పంట వేసుకునేటప్పుడు తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాల్ని మనం ఎంచుకుంటాం. మామూలుగా రబీ పంటల్లో మనకి దిగుబడులు బాగా వస్తాయి, మంచి తడి ఇవ్వగలిగి మంచి బలం ఇవ్వగలిగితే ఫలితాలు కూడా బాగుంటాయి. కాకపోతే మనము మొదట్లో ఉంది కదని చెప్పేసి నీరు పెట్టేసుకొని తర్వాత సరిగ్గా తడి ఇవ్వలేకపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృధా అవుతుంది, పడ్డ శ్రమంతా కూడా వృధా అవుతుంది. అందుకే మనము పంటల ప్రణాళికను కూడా జాగ్రత్తగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పంటల ఎంపికలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనకి ఈ దిగుబడి వచ్చేటప్పుడు ముఖ్యంగా నాణ్యమైన దిగుబడి రావడానికి కూడా మనకి రబీ కాలంలో అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా మంచి ధరకు అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనకు అలాంటి అవకాశం లేదు, ఎక్కువ కాలం నీరు లేదు అనుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటల్ని మనం సాగు చేసుకుంటాం. ముఖ్యంగా కూరగాయలు మనకి తక్కువ రోజులు లేదా నెలలు నీరున్నా కూడా పంట అయిపోతుంది, దాన్ని అమ్ముకొని ఏ రోజుకు ఆ రోజు మనం రోకలు సంపాదించుకోవచ్చు. ఇది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. ఆకుకూరలు అలాగే తక్కువ కాల పరిమితిలో మనకి చిన్న చిన్న ఈ ఇతర పంటలు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కూడా పొందటానికి ఆస్కారం ఉంది. మనకున్నటువంటి సమయం ఎంత, మనకున్నటువంటి నీరు ఎంత, నీరు లేకపోయినా తట్టుకునేటువంటి పంటలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మనకు గనక నీరు కొరత వస్తుందో రాదో అన్నటువంటి అనుమానం ఉంటే అవి కూడా కాస్త బేరీ చేసుకొని మనం పంటలు పండించుకోవాలి. ముఖ్యంగా చిరుధాన్యాలు చాలా తక్కువ నీటితోటే మనకు పంటలు ఇస్తాయి, కాబట్టి ఎక్కడైనా ఏ భూముల్లో అయినా నీటికి సంబంధించి కొంత కొరత ఉందన్నట్లయితే అలాంటి పంటలు కనుక మనం వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే తక్కువ నీటిని సరాసరి కాలువల ద్వారా మడుల ద్వారా పెట్టడం కన్నా మనకి ఈ బిందు సేద్యం ద్వారా మనం కనుక నీరు పెట్టుకోగలిగితే ఉన్న నీటిని చాలా బాగా సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పడ్డటువంటి ప్రతి చుక్క కూడా మొక్క తీసుకుంటుంది, దాంతోపాటుగా మనము నీటితో పాటే బలం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనము వీలైన చోట బిందు సేద్యం ఉపయోగించుకొని సాగు చేసుకోవాలి. వేరుశనగ లాంటి పంట అయితే మనం తుంపర్ల సేద్యాన్ని ఉపయోగించుకొని మనం కనుక సాగు చేసుకుంటే మామూలుగా పట్టేదానికన్నా తక్కువ నీటితోటి పంట తీయడానికి ఆస్కారం.

0: ఇలా మనము రబీ పంటలు కనుక సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యం గురించి మదిలో పెట్టుకొని కనుక మనం యాజమాన్యం చేస్తే ఫలితాలు ఖచ్చితంగా బాగుంటాయి.
1: రబీ పంటల్లో నీటి యాజమాన్యం గురించిన సమాచారాన్ని ఎన్ సుధాకర్ రెడ్డి గారి ద్వారా విన్నారు. రైతులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, లోరి, సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ప్రాంతీయ రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే సూచన ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. తరువాత 2 రోజుల్లో వాతావరణంలో ఎలాంటి గణనీయమైన మార్పు ఉండదు. పగటి ఉష్ణోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

0: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు కొద్ది క్షణాలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: సర్వే జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
1: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవిల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు.

0: ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
3: సాస్కీ స్కీమ్ 94,44,00,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42,86,00,000, పుష్కర్ ఘాట్ అభివృద్దికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్లో బోటింగ్ గానీ, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం కు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతో 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని

అని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేర్కొన్న సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

0: श्रम आजीविका मन्त्रालयेन नवदिल्ल्यां श्रम संवाद मण्डल स्तरीय क्षमता निर्माण जागरूकता कार्यक्रमः आयोजितः। फेडरेशन ऑफ इंडियन चैम्बर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्री इत्यस्य एकस्य निजी विधि संस्थानस्य च सहयोगेन एतत् आयोजितम् आसीत्। अस्य कार्यक्रमस्य उद्देश्यं नियोक्तृषु उद्योगस्य हितधारकेषु च जागरूकतायाः निर्माणम् आसीत्। केन्द्र संस्कृति पर्यटन मंत्री गजेन्द्र सिंह शेखावतः ह्यः नवदिल्ल्यां पञ्चषष्ठितम्याः राष्ट्रीय कला प्रदर्शन्यां विंशति पुरस्कार विजेतृन् कलाकारान् पुरस्कृतवान्। ललित कला अकादम्या अस्य प्रदर्शनस्य आयोजनं कृतमासीत्। सभां सम्बोधयन् श्री शेखावतः सृजनात्मकतायाः सुस्थिरतायाः च संयोजनस्य महत्वं सुदृढतया प्रतिपादितवान्। सः अवदत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः जन्मदिवसावसरे आयोजितः सेवा हि संस्कृति इति उपक्रमः कथं सृजनात्मकता सेवाभावः च अर्थपूर्णरूपेण एकत्र भवितुमर्हन्ति इति प्रदर्शयति। रक्षा उद्योगानां तथा आपूर्ति व्यवस्था सहकारस्य विषये दशमं भारत कोरिया गणराज्यस्य JCM इति संयुक्त समिति सम्मेलनं ह्यः नवदिल्ल्याम् अभवत्। गतरात्रौ जम्मू कश्मीरस्य बडगाम जनपदस्य उच्चक्षेत्रेषु सुरक्षाबलैः सह जाते संघर्षे लश्करे तैयबा इत्यस्य एकः प्रमुखः आतंकी मृतः। यद्यपि भारतीयसेनायाः कश्मीरस्थितस्य चिनारकोरे इत्यनेन मृतस्य भयोत्पादकस्य परिचयः न प्रकटितः, तथापि अधिकारिणः तं सुलेमान शाह अथ मूसा इति नाम्ना अभिज्ञातवन्तः, यः पाकिस्तानस्थस्य लश्करे तैयबा इत्यस्य अत्यन्तम् अपेक्षितः भयोत्पादकः आसीत्। सामाजिकान्तर्जालीये पटले चिनारकोरे इत्यनेन उक्तं यत् बडगाम नगरस्य यूस्मर्ग इत्यस्य समीपे कोराक्षेत्रे ऑपरेशन कोराग संचालितम् आसीत् इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम प्रसार विशेषालु। ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ సమీరాలు. ఈరోజు నేటి మాటలు అంతర్జాతీయ పాడ్కాస్ట్ డే, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. తర్వాత జానపద సాహిత్యం సంస్కృతి అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం, పుష్పాంజలి భక్తి గీతాలు, స్వచ్ఛతా హీ సేవ సమాచార వాణి తదితర అంశాలు వింటారు. 8:30 విజయవాడ కేంద్రం నుంచి విశాఖ జిల్లా సమాచార లేఖ శ్రీ యు విజయ భాస్కర్ రావు గారి చే ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం. ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ టి పద్మిని గారి వీణ వింటారు. మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, ఘటం శ్రీ ఎం హరిబాబు. 8:59 పాటల పల్లకి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక కార్యక్రమం సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:14 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం. ఈరోజు మోకాళ్ళ అరుగుదల నివారణ అంశంపై వైద్య నిపుణుడు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు గారు. తరువాత ఆకాశంపున నుండి కథానిక వింటారు. రచన శ్రీమతి పెబ్బలి హైమావతి, పఠనం శ్రీమతి డి శ్రీదేవి. 1:10 తెలుగు సినిమా పాటలు, స్వచ్ఛత హీ సేవ అంశాలు వింటారు. 1:30 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎడిషన్పై ప్రతి గంటకు

ప్రసారమయ్యే అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:37 మహిళావాణి మహిళల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్. సాయంకాలం ప్రసారంలో 5:00 యువ నియోజనాల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం బి రాజు గారిచే ఉంటుంది. సాయం సమీరం 6:30 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లె సీమలు. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత, కొండేపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి ప్రసంగం. తర్వాత జానపద గేయం, వ్యవసాయ సమాచారం. వ్యవసాయ సమాచారంలో ఈరోజు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఆర్ పార్వతి గారి చెవింటారు. వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 7:45 8:00 దార్శనిక భారత్ నవభారత నిర్మాణంలో జన్ జాగీదార్ ప్రజా భాగస్వామ్య ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి ఉమామహేశ్వరరావు గారు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య హర్ష పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:40 తెలుగు సినిమా పాటలు, 9:15 స్పాట్ లైట్. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు 9:30 రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 ఎడిషన్పై ప్రతి గంటకు ప్రసారమయ్యే అప్డేట్స్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయటం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తోందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ భన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12 కోర్టు వాయిదా వేస్తుంది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మళ్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే

0: అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. మూడు వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్ అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పతకాలు కూడా సాధించింది. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

ఉదయ సమీరాల్లో నేటి మాటకు స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం. డిజిటల్ ఆడియో మాధ్యమం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్, శ్రోతలను ఒకే వేదికపైకి తేవడం కోసం ఈ రోజును విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. 2004 బ్రిటిష్ జర్నలిస్ట్ బెన్ హామర్స్లే యాపిల్, ఐపాడ్ అలాగే బ్రాడ్కాస్ట్ పదాలను కలిపి పాడ్కాస్ట్ అనే పదాన్ని సృష్టించారు. 2014 అమెరికాకు చెందిన స్టీవ్ లీ మొదట నేషనల్ పాడ్కాస్ట్ డేని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి 2015 నుంచి ఈ పదాన్ని అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవంగా మార్చారు కూడా. సమాచార పంపిణీ విద్య, వినోదం అలాగే లోతైన సంభాషణల్ని పాడ్కాస్టింగ్ ఒక శక్తివంతమైన సాధనం అని గుర్తించాలి. కొత్త క్రియేటర్లకు ప్రోత్సహించడం అలాగే ఆడియో రంగానికి మద్దతు ఇవ్వడం, వీటిని ఎలా జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా పాడ్కాస్టర్లు ప్రత్యేక ఎపిసోడులు, లైవ్ క్యూ అండ్

0: ఏ సెషన్లు, వర్క్షాపులు ఇవన్నీ నిర్వహిస్తారు సోషల్ మీడియాలో. ఈరోజు మరొక ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం. భాషా సరిహద్దులను చెరిపేసి ప్రపంచ సంస్కృతులు, దేశాల మధ్య అనుసంధానకర్తలుగా నిలిచే అనువాదకులు, ట్రాన్స్లేటర్స్ని, వ్యాఖ్యాతల సేవలను గుర్తించడానికి ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. బైబిల్ని లాటిన్లోకి అనువాదం చేసి అనువాదకుల పితామహునిగా పేరుగాంచిన సెయింట్ జెరోమ్ వర్ధంతి జ్ఞాపకార్థం సెప్టెంబర్ 30వ తేదీన ఈ డేని జరుపుకుంటారు. 1953 స్థాపించబడిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఈ రోజును నిర్వహించారు. 2017 ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించింది. వివిధ దేశాల మధ్య శాంతి, సమగ్రత, సాంస్కృతిక మార్పిడి, అలాగే ప్రపంచ వాణిజ్యానికి అనువాదం ఎంతో కీలకమని తెలియజెప్పడం ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. డిజిటల్ యుగంలో మాతృభాషల పరిరక్షణకు, స్థానిక సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం అనువాదకులు చేస్తున్న కృషిని అభినందించడం ఇందులో ఉన్న పరమార్థం. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల నుంచి నేటి ఆధునిక ప్రపంచ సాహిత్యం, సైన్స్, సాంకేతిక పుస్తకాలను తెలుగులోకి తేవడంలో అనువాదకులు ముఖ్య పాత్ర పోషించారు. విదేశీ, ఇతర భారతీయ భాష సాహిత్యాలను తెలుగు శ్రోతలకు, పాఠకులకు దగ్గర చేయడంలో అనువాదం ఎంతో దోహదపడింది. నేటి మాట విన్నారు. ఇప్పుడు జానపద సాహిత్యం, సంస్కృతి ఈ అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. ఇప్పుడు
1: జానపద సాహిత్యం, సంస్కృతి. జనపదంలో ఉండేవారు జానపదులు. జనపదం అంటే పల్లెటూరిగా భావించేవారు ఒకప్పుడు. ఈ జానపదులకు సంబంధించిన సమస్త విషయాలు కలిసి జానపద విజ్ఞానం అవుతుంది. ఇంగ్లీష్లో దీన్నే ఫోక్లోర్ అంటారు. సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా, నగరవాసులైనా జానపదులే అవుతారని చెప్పవచ్చు అని ఆర్ఎస్ సుందరం గారు ఆంధ్రుల జానపద విజ్ఞానంలో నిర్వచించారు. ఈ నిర్వచనమే నేడు అందరూ అంగీకరించినటువంటిది. జానపదులంటే ఒకే రకమైన భావజాలం, అలవాట్లు, సంప్రదాయాలు కలిగినవారు కదా. వారు రచించిన సాహిత్యమే జానపద సాహిత్యం. అయితే జానపద సాహిత్యము అనగానే మౌఖిక సాహిత్యంగానే చాలామంది గుర్తిస్తారు. కాని సాంకేతికత అభివృద్ధి చెందిన పిమ్మట ఆధునిక సాంకేతిక జానపద విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఆనాటి మౌఖికత స్థానంలో నేడు లిఖితపూర్వకంగా రికార్డ్ చేసే స్థితిలోనూ చదువుకున్నవారు కూడా జానపద సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే జానపద యాస, జానపద భాష, జానపద బాణి వాళ్లు గ్రహిస్తున్నారు. జానపద సాహిత్యంలో కూడా పరిణామక్రమాన్ని అందువల్లనే మనం గుర్తించగలం. ముఖ్యంగా వాడుక భాషలో ఉంటుంది. పూర్వం కేవలం ఆసుకవిత్వంగా మాత్రమే మనకి కనిపించేది. నండూరు సుబ్బారావు గారి ఎంకిపాటల నుండి జానపద సాహిత్యం లిఖిత స్థాయిని కూడా అందుకుందని చెప్పవచ్చు. జానపద విజ్ఞానం సంస్కృతిలో ఒక భాగం. తెలుగువారి సంస్కృతిలోని ప్రత్యేకతను ప్రతిబింబించేదే జానపదం. ఆదిమ మానవు నుంచి నేటి నాగరిక మానవుని వరకు ఆయా కాలాల్లో మనిషి తన అభివృద్ధి కోసం చేసిన కృషి సంస్కృతి. మానవుని సంస్కారపూరితమైన కృతి సంస్కృతి. అందుకనే సంస్కరించబడేది సంస్కృతి అని చెప్తారు. ఈ సంస్కృతిలో జానపదులు జీవనానికి సంబంధించిన గేయాలు, కథలు, సామెతలు, భాష, నమ్మకాలు, దుస్తులు, ఆటలు, వంట, వైద్యం, కళలు అన్ని భాగాలే. జానపద విజ్ఞానంలో ఒక భాగం జానపద సాహిత్యం. జానపదులు అంటే అనుభవజ్ఞులు. అనుభవ జ్ఞానం కోసం జానపద విజ్ఞానం అధ్యయనం, తద్వారా సాంస్కృతిక పరిణామం గుర్తించగలం. జానపద సాహిత్యంలో ప్రధానంగా రెండు భాగాలు, మౌఖిక జానపద సాహిత్యం, రెండోది సాంకేతిక అభివృద్ధి అనంతర జానపద సాహిత్యం. జానపద సాహిత్యం లక్షణాలు గాని మనం గమనిస్తే మొట్టమొదటి మౌఖిక ప్రచారం గలది. లిఖితం చేయబడదు, ఒకరి నుండి మరొకరికి ప్రసరిస్తుంది. అందువల్లనే లిపిలేని అనాగరిక భాషలలో కూడా జానపద సాహిత్యం కనిపిస్తుంది. ఈ లక్షణం సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత మారిందనే చెప్పాలి. ఈనాడు జానపద పాటలు చాలా ఎక్కువగా

రికార్డ్ చేయబడి యూట్యూబుల్లో మనకి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇక రెండో లక్షణం శ్రుతప్రాయం. ఇది వినడానికి అనుకూలంగా ఉంటుంది, అందుకే పాఠకుడుగా కన్నా శ్రోతగానే ఎక్కువ ఆస్వాదించగలం. ఇవి లయబద్ధంగా ఉండటం వల్ల

నుండి మరొక చోటకి వెళ్లినప్పుడు అనేక పదాలు అనేక భావాలు కూడా అందులో మారవచ్చు. అయితే ఈ లక్షణం కూడా సాంకేతిక జానపదంలో మార్పు చెందింది. ఈరోజు జానపద పాటలు అని వస్తున్న వాటిలో రచన ఎవరు, గానం ఎవరో సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. తర్వాత లక్షణం అశాస్త్రీయత. శిష్ట సాహిత్యానికి ఉండే శాస్త్రీయత దీనికి ఉండదు. అలంకార శాస్త్ర నియమాలు కానీ, యతి మొదలైన నియమాలు గాని, శైలీశాస్త్ర నియమాలు గాని జానపద సాహిత్యానికి ఉండదు. అసంకల్పితంగా కొన్ని ప్రాసలు అవి సహజంగా ఉంటాయి, అకృతక శైలిగా గుర్తించారు. ఎక్కువ మంది తమ స్పందనని తెలియజేసే అవకాశం అందువల్లే ఉంటుంది. అలాగే స్థలకాలాల గుర్తింపు లేదు. జానపద సాహిత్యంలో అంశాలు సార్వజనీకంగా సార్వకాలికంగా ఉంటాయి. జానపద సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తి సామాన్యుడు, అందువల్లే సాధారణంగా ధనిక వర్గ సంస్కృతి కాకుండా తన చుట్టూ ఉండే సామాజిక సామాన్య జీవన చిత్రాన్ని మాత్రమే సృష్టిస్తాడు. ఈ సాహిత్యంలో సామాన్యుల అనుభవాలు, ఆశలు, నమ్మకాలు మాత్రమే మనం గుర్తించగలం. ఇక జానపద సాహిత్యాన్ని మొత్తం మూడు భాగాలుగా విభజించవచ్చు: గేయం లేదా కవిత్వం, వచన రచన, నాటకాలు. ఈ మూడింట్లో జానపదం అనగానే గుర్తుకొచ్చేది మొట్టమొదటి జానపద గేయమే. జానపద కవిత్వం అంతా సుమారుగా గేయం లేదా పాట రూపంలోనే ఉంటుంది. జానపద కవిత్వాన్ని మరలా జానపద గేయం, జానపద కథా గేయం అని రెండు రకాలుగా చెప్పొచ్చు. గేయాలలో కూడా కొన్ని కథావస్తువులు కలిగి ఉంటాయి, కొన్ని కథ లేకుండా ఉంటాయి. అంటే కేవలం అనుభూతులు అనుభవాలు మాత్రమే ఉంటాయి. వచన రచనలో కథలు, ఐతిహ్యాలు, పురాణాలు ఉంటాయి. రమణీయార్థక ప్రతిపాదక శబ్ద కావ్యం అనే నిర్వచనాన్ని బట్టి సామెతలు, పొడుపు కథలు కూడా సాహిత్యంలో భాగంగానే గ్రహింపవచ్చు. అవి కూడా అనుభవం నుంచే వస్తాయి. సామెతలు, పొడుపు కథలు మన సంస్కృతితో ముడిపడి ఉంటాయి. వాటి ద్వారా కూడా మన సంస్కృతి సుస్పష్టమవుతుంది. ఇక జానపద గేయాల గురించి చూస్తే ఇవి మౌఖిక ప్రచారంలోనే ఎప్పటినుంచో ఉన్నాయి. నన్నెచోడి కాలం నుంచి పాటలు ఉండేవని మనం చెప్పవచ్చు. ఆయన సబరకామిని మల్లికార్జును పాటలు పాడుతూ రోకల్తో దంచుతుండడం నన్నెచోడు కంటబడిందంటారు. నన్నెచోడు కుమార సంభవంలో పేర్కొన్న అంకమాలికలు, గౌడగీతులు, ఆరతులు, జానపద గేయాలు, ఉయ్యాల పాటలు కూడా నన్నెచోడు పేర్కొన్నారు. అలాగే పాల్కురికి సోమనాథుడు కూడా పదములు, తుమ్మిద పదములు, ప్రభాత పదములు, పర్వత పదములు, ఆనంద పదములు, శంకర పదములు, నివాళి పదములు, వెన్నెల పదములు అంటూ జానపద గేయాల గురించి ప్రస్తావించడం కనబడుతుంది. జానపద గేయాల్లో సాధారణంగా సామాన్యుడి జీవన పద్ధతులు, ఆత్మాశ్రయ లక్షణం, కుటుంబ బంధాలు కనిపిస్తాయి. దీంట్లో శ్రామిక గేయాలు, పారమార్థిక గేయాలు, కుటుంబ గేయాలు అని మరల మూడు రకాలు మనం గుర్తించగలం. కుటుంబ సంస్కృతిని నేర్పడానికి కూడా ఈ కుటుంబ పాటలు చాలా ఉపయోగపడేవి. లేవే సీతమ్మ, లేవే బంగారు బొమ్మ, లేచి నీనాథు నీ వేగాలే పావమ్మ, కాకులన్నీ లేచి కావు కావు మనియే, దూడలన్నీ లేచి చెంగు చెంగు మనియే, కోడే ఎప్పుడో లేచి కూసి పారిపోయే. లేవే సీతమ్మ, లేవే బంగారు బొమ్మ, లేచి నీనాథు నీ వేగాలే పావమ్మ. ఇలాగ ఈ పాటలో తెలుగువారి కుటుంబ మర్యాద మాత్రమే కాదు, సమయపాలన, విధి విధానాలు, కుటుంబ ప్రాముఖ్యత కూడా మనకి తెలుస్తుంది. సంస్కారం చిన్నప్పటి నుంచే నేర్పడం మనకు సుస్పష్టమవుతుంది. అలాగే పుట్టిల్లంటే స్త్రీకి ఎన్నలైన అభిమానం కదండి. ఇవన్నీ స్త్రీల పాటలు. పుట్టింటికి వెళ్లడం అంటే అత్యంత ఆనందదాయకమైన విషయం. కాశీదా కెడదామంటే కదలవే కాళ్ళు, ఢిల్లీకి వెడదామంటే తిరగదే మనసు, నారాచ పుట్టింటికెడదాము అంటే నా కాళ్ళు పన్నెన్న రథములై నడచు, నా చేతులు ఇయ్యాల చేరులయ్యూగు అని స్త్రీల యొక్క పుట్టింటి మీద ఉండే వాళ్ల కాంక్షను తెలియజెప్తారు. అంటే ఇలాంటి వాటి వలన వాళ్ల పుట్టింటి ఆశని కాపాడాలి అనే విషయం తెలియకుండానే తెలుస్తుంది. ఇంకా బిడ్డకు పాలు పోసేటప్పటి నుంచి నిద్రపుచ్చే వరకు అనేక పాటలు అసంకల్పితంగా వాళ్ళు పాడుతూనే ఉంటారంటే సహజ కవులు స్త్రీలు. జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా, గుగ్గుళ్ళ జీర్ణం, ఏనుగు తిన్నా, వెలగపండు జీర్ణం, భీముడు తిన్నా, పిండి వంట జీర్ణం, మా అబ్బాయి తిన్నవన్నీ జీర్ణం. ఇంకా పిల్లలంటే స్త్రీలకు ఉండేటటువంటి అభిమానం ఇంత అంతా కాదు. చిన్న అబ్బాయి చిరునవ్వు చూచి చంద్రుడు కలతతో చిన్నబోయే, చిన్న అబ్బాయి పలుకులు విని సిగ్గుతో చిలుకలు పలుకులే మానే, చిన్న అబ్బాయి నడకలు చూచి వెతలతో హంసలు నడకలే మానే, చిన్ని మా అబ్బాయి ఆటలు చూసి దిగులుతో నెమలులు ఆటలే మానే. పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో చెప్పడానికి ఒక్క పాట చాలు. భాగవతంలో కూడా పుత్రుడు నేర్చిన నేరకున్న జనకులు పోషింతురు ఎల్లప్పుడున్నంటాడు. పిల్లవాడంటే తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రేమని ఇక్కడ తెలియకుండానే తెలియజెప్పారు. ఆటలు ఆడుకునేటప్పుడు కూడా ఎన్నో పాటలు. కాళ్ళ గజ్జ కంకాలమ్మ, వేగు చిక్క, వెలగ మొగ్గ, మొగ్గ కాదు మోదుగు నీరు, నీరు కాదు నిమ్మలవాయ అంటూ పాటలు పాడడం సరదాగా కూడా ఉంటుంది.
కొండమీది కొక్కిరాయి కాలు విరిగి దానికేం మందు, వెల్లుల్లిగడ్డ నూనెంబ మందు నూటక్క ధార అంటూ పిల్లలు తిరుగుతూ ఆడుకునే పాట. ఇలాగా బాలగేయాలు కూడా జానపదంలో నేటికి కూడా ఇంటింటా వినబడ్డమే కాక యూట్యూబుల్లో కూడా కనపడుతున్నాయి. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టింది, వీటికి నిజానికి ఎవరు రాశారు అంటే మనం ఎవరని చెప్పలేం. కానీ ఆ పాటలన్నీ కూడా ప్రజల మనసుల్లో హత్తుకున్నాయి. ఇంకా అప్పగింతల పాటలు, మంగళ

హారతి పాటలు ఇవన్నీ కూడా స్త్రీల పాటలే. ఇక శ్రామిక గేయాల్లో వ్యవసాయ పనులు వృత్తి పనులు చేసేటప్పుడు కలిగే అలసట మర్చిపోవడానికి పాట పాడడానికి ప్రత్యేకంగా ఒకరు ఉంటారు. నేటికి కూడా మనం చూస్తే టైలర్ షాపుల్లో కానీ ఆటో వాళ్ళ దగ్గర కానీ ఎఫ్ఎం పెట్టుకుని ఖచ్చితంగా పాటలన్నీ వింటూనే ఉంటారు వాళ్ళ అలసట మర్చిపోవడం కోసం. పాటకుండే గొప్పతనం అది. వారు అన్న పదం మిగిలిన వాళ్ళు అంటూ ఉంటారు. అసలు పూర్వమైతే పాట పాడేవాని ప్రత్యేకంగా వాళ్ళ కూలి ఇచ్చి పెట్టుకునేవారు. పారమార్థిక గేయాల్లో బిచ్చం అడిగేటప్పుడు వయసు అడిగిన వారు భజన పాటలు, తాత్విక పాటలు, మార్మిక పాటలు ఇలాగ అనేక పాటలు మనకు కనపడతాయి. ఇక కథాగేయాల దగ్గరికి వస్తే దీంట్లో కూడా వీరుల కథలు, స్త్రీల నోముల కథలు, పౌరాణిక కథలు అంటే భారత రామాయణ కథలు, అద్భుత కథలు ఈ విభాగంలోనివే. పిచ్చుకుంట్ల వారు, వీరముష్టి వారు మొదలగు వారు వీరగాథలు పాడేవారు. చారిత్రక కథాగేయాలు, అద్భుత కథాగేయాల్లో బాలనాగమ్మ కథ, కాంభోజరాజ కథ ఇలాంటివి ప్రసిద్ధాలు. ఇక వచన సాహిత్యం దగ్గరికి వస్తే పురాకల్పితాలు, పురాణాలు, నీతి కథలు, అద్భుత కథలు, వీరకథలు, సమస్యాత్మక కథలు వచన రూపంలో మనకు లభిస్తాయి. బేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, బ్రాహ్మణుడు, మేకపిల్ల, కథాసరిసాగర్ కథలు అనేకము కనపడతాయండి. మీకు లక్ష్మణ దేవరనవ్వు లాంటి కథలు మనకి ఇప్పటికీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా మనం చెప్తూ ఉంటాం. ఆ కథ లక్ష్మణ దేవరనవ్వు అంటే ఇది నిజానికి రామాయణంలో లేనటువంటి కథ. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడికి నవ్వు వచ్చింది. కారణం ఎవరికీ తెలీదు. శ్రీరామచంద్రుడు అనుకున్నట్ట రాజ్యం అక్కర్లేదు అక్కర్లేదు అంటూనే పట్టాభిషేకం చేసుకుంటున్నానని నన్ను చూసే నవ్వాడు అనుకున్నట్ట. సీతాదేవి అనుకుందట రావణాస దగ్గర సంవత్సరం గడిపి వచ్చిన తర్వాత పతివ్రతలా పక్కన కూర్చుందని నన్ను చూసే నవ్వాడు అనుకుందిట. సుగ్రీవుడు అనుకున్నట్ట అన్నం చంపించి రాజ్యాన్ని ఆక్రమించాను నన్ను చూసే అనుకున్నట్ట. విభీషణుడు అనుకున్నట్ట ఇంటి గుట్టు లంకకి చేటు చేశాను నన్ను చూసే నవ్వాడు అనుకున్నట్ట. కోతులన్నీ ఆంజనేయుడి దగ్గర నుంచి అనుకున్నాయట మా ముఖాలు మా తోకలు ఇలాంటి తోకలను పెట్టుకుని మేము నగరానికి వచ్చామని మమ్మల్ని చూసే నవ్వుకున్నారు అనుకున్నట్ట. దశరథుడు భార్యలు ముగ్గురు కూడా దశరథుడు మరణించాక కూడా మేము సతీసాగమనం చేయకుండా ఉన్నామని మమ్మల్ని చూసే నవ్వారు అనుకున్నట్ట. ఇలాగా భరతుడు ఇంకా చెప్పనక్కర్లేదు, ఇలాగ అందరూ బాధపడిపోయారు. అటువంటి సమయంలో ఆ రామచంద్రుడికి కోపం వచ్చి అంతటి లక్ష్మణుడిని కూడా నీ శిరస్సు ఖండించమంటావా, నిజం చెప్తావా, ఎందుకు నవ్వేవని అడిగాడంటే సభామర్యాద మర్చిపోయి నిశ్శబ్దంగా ఉన్న చోట ఒక్కసారి నవ్వగానే అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, దాన్ని తలుచుకుని వాళ్ళు బాధపడడం సహజం. ఇటువంటి భావం ఉండకూడదని ఎంత చక్కగా జానపదులు చెప్పారా అనిపిస్తుంది. అంతేకాదు సభామర్యాద పాటించాలనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనం చెప్పగలం. ఇంతకీ నవ్వింది లక్ష్మణుడు ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం నిద్రాదేవి తన దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గరికి రాకు, నేను అన్నా వదినలకి కాపలాగా వెళ్తున్నాను కాబట్టి నా భార్య ఊర్మిళ దగ్గర ఉండమన్నట్ట. ఊర్మిళ 14 సంవత్సరాల పాటు నిద్రపోయింది. పట్టాభిషేక మహోత్సవం కిరీటధారణ జరిగిన మరుక్షణమే నిద్రాదేవి లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది. అక్కడ ఊర్మిళ నిద్ర లేచింది. ఆ ఊర్మిళను తలుచుకుని తనకు నిద్రాదేవి తన దగ్గరికి రావడము గుర్తించి లక్ష్మణుడు ఇదంతా మర్చిపోయి తనలో తను నవ్వుకున్నాడు. అటువంటి కథలు ఎన్నో జానపద కథలు ఉన్నాయి. వీటన్నింటినీ సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇక సాంకేతిక జానపద సాహిత్యం వస్తే సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత సాహిత్యాన్ని మన నేను సాంకేతిక జానపద సాహిత్యంగా చెప్తున్నాము. అయితే ఈ పెరిగిన సాంకేతికత వలన గేయ లక్షణాలు కొన్ని మారాయి. మొట్టమొదటి లక్షణమైన మౌఖికత్వం అనేటటువంటిది తగ్గిందనే చెప్పాలి. మౌఖికత్వం కాకుండా లిఖిత స్థాయికి జానపదం చేరుకుంది. కాగితం మీద రాయకపోయినా రికార్డ్ అయిపోతుంది. అలాగే గేయకర్త సుస్పష్టంగా తెలుస్తున్నారు. ఇంకా సినీ సాహిత్యంలో కూడా జానపద సాహిత్యం చాలా చేరింది. పాతాళ భైరవి, పరమానంద శిష్యులు కదా, రాజకోట రహస్యం, సినీ సాహిత్యం కూడా మనం చెప్పుకోవచ్చు. జానపద వాగ్గేయకారులుగా చాలా మంది ప్రసిద్ధి పొందారు. వారిలో వంగపండు ప్రసాదు, గద్దరు, గోటేటి వెంకన్న, సుద్దాల అశోక తేజ, విమల, ఆదిపు రవి, లక్ష్మి, మంగ్లి గేయం యొక్క వస్తు రూపము కూడా మార్పు చెందింది. సిద్ధాంతాల నేపథ్యంలో విప్లవకారులు జానపద గేయాలను బుర్రకథ, తోలుబొమ్మలాటలు, వాలకం మొదలైన వాటిని భావజాల వ్యాప్తి కోసం ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో స్వతంత్రం కోసం ఉపయోగించుకున్నారు. ప్రజలకి నచ్చుతున్నాయి అని తెలుగు సినిమాల్లో కూడా నేడు జానపద గేయాలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. ఇక జానపద నాటకం దగ్గరికి వస్తే ఈ దృశ్య కళారూపాల్లో మనుషులు వేసేవి కొన్ని, మనుషులు వేయించేవి కొన్ని. సామూహిక నృత్యం, పగటి వేషం, వీధి నాటకం, యక్షగానం, బుర్రకథ, పెట్టల దొర, గొల్లసుద్దులు, వాలకం, బతుకమ్మ పండుగ, ఉయ్యాల పాట
ఇలాంటివి. అలాగే ఫకీర్ల పాట, భైరవుల పాట చాలా ఉన్నాయండి. తోలుబొమ్మలాట, కోతి ఆట, గంగిరెద్దుల పాట. ఇవాళ సంస్కృతి మర్చిపోకూడదని సంక్రాంతి నాడు మనం గంగిరెద్దుల్ని తెచ్చుకుని మరీ చూస్తున్నారు పిల్లలు. ఇంకా సామెతలు కూడా ఇందులో, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అత్త మీద కోపం దొత్త మీద కూపించడం, చదువురాని వద్దు కథలు లేని ఎద్దు, రామాయణం అంతా విని సీతకు రాముడు ఏమవుతాడు, ఎంతో చక్కని సామెతలు ఉన్నాయి. కొత్త కొత్త సామెతలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే పొడు

కథలు కూడా చాలా ఉన్నాయి. ఇక కరోనా సమయం దగ్గరికి వస్తే మనకి నిజంగా జానపద సంస్కృతిని మనం గుర్తించగలుగుతాం. మన కుటుంబ సాంస్కృతిక విలువలు మనకు స్పష్టమవుతాయి. మన దేశంలో ఎక్కడ లాక్డౌన్ కాలంలో ఆందోళనలు లేవు. డబ్బా ఫుడ్ అలవాటైపోయి దుకాణాలు తెరవాలని వీధుల్లోకి వచ్చి ఇతర దేశాల వాళ్ళు ఆందోళన చేసిన వైనం మనం గుర్తించాం. భారతదేశంలో మాత్రం బలమైన కుటుంబ సంస్కృతి వలన అందరూ ఇళ్లల్లోనే ఉండి వండుకుని తిని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ఎక్కడా వ్యతిరేకించలేదు. ఒక్క వలస కూలీలు మాత్రం ఆకస్మికంగా లాక్డౌన్ వల్ల పూట గడవక ఆందోళన పడ్డారు. వాళ్లు కూడా గొడవలు చేయలేదు, కాలిబాట పట్టారు మాత్రమే. వారిని చూసి చెలించిపోయిన జానపద కవులు ఎందరో అద్భుతంగా వారి వెతలకి పాటల రూపం ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనది ఆదిపు రవి పాట. ఎంత కదిలించిందో కొన్ని కోట్ల మందిని. పిల్లజల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రు, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, పూట పూట చేసుకొని బతికేటోళ్ళం, పూట గడవ ఇంత దూరం వచ్చినోళ్ళం.

0: బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు. ఇందులో మనకు సంస్కృతి కూడా తెలుస్తోంది. డబ్బు లేనితనానికి ఎంత బాధపడ్డారో, పేదరికం ఎంత భయంకరమైందో. దీని నుండి ప్రభుత్వాలు చెలించి మన ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు, రేషన్ అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అదే విధంగా మనకి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టారని విన్నాం. అంటే సాహిత్యం నుంచి మళ్లీ స్పందించే ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం, కరోనాలో వచ్చినటువంటి సాహిత్యం. జానపదుల్లో మనకి ఎక్కువగా శృంగార గీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓ పిల్లొరుకులు ఏంటి నీ నొక్కులు, ఓ పిల్లొరుకులు ఏంటి నీ నొక్కులు, ఓ పిల్లొరుకులు ఓ బాబా సైదులు ఏంటి నీ సోదులు అంటూ ఈ పాట కూడా చాలా ప్రచారం, ప్రాముఖ్యత చెందింది. అలాగే ప్రజల యొక్క బాధలు కూడా వెంట వెంటనే జానపదులు గుర్తిస్తారండి, మిగతా లిఖితం కన్నా. ఎందుకంటే ఆసుగా వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అందువల్ల కూడా స్త్రీల బాధలు కూడా ఎన్నో బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తాగుబోతు భర్తలతో వాళ్ళు పడేటటువంటి బాధల్ని ఈ పాటల్లో వాళ్ళు చూపించి కొంతైనా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. అవ్వానే చేయలేను ఈ సంసారం పాడిగాను, అయ్యానే చేయలేను ఈ సంసారం పాడిగా, అయ్యానే నీదలేను ఈ సంసారం రాలిపోను, పుస్తేలు అమ్మిండు పూసాలు ఉంచిండు అంటూ పుస్తలు అమ్మాడు పూసలు ఉంచాడు, ఇద్దరు బిడ్డల్ని కనేశాడు, ఏ పని చేయడు. అటువంటి భర్త మీద ఆ భార్య సంసారం చేయలేనని పడేటటువంటి బాధ, పుట్టింటికి రావడం, మళ్లీ వెళ్ళడం, మళ్లీ తన్నులు తినడం, మళ్లీ రావడం, అబ్బాబ్బా, నిజంగా నరకం అంతా కూడా ఈ పాటలో మనకు కనపడుతుంది. తాగుబోతుల భర్తల వల్ల స్త్రీలు పడే కష్టాలు వాస్తవంగా జానపద సాహిత్యంలో మనకు కనపడుతుంది. సినిమా సాహిత్యంలో తాగును గ్లోరిఫై చేసేస్తున్నారు, జానపద సాహిత్యంలో మాత్రం వాస్తవికత ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే సాంస్కృతిక పరిణామాన్ని గుర్తించాలన్నా, వాస్తవికతను గుర్తించాలన్నా, నిజమైన సామాన్య ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నా జానపద సాహిత్య సంస్కృతి చాలా ప్రధానమైన వనరుగా మనం గుర్తించాలి, జానపద సాహిత్యాన్ని కాపాడుకోవాలి.
1: జానపద సాహిత్యం, సంస్కృతి ఈ అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమా నుంచి ఘంటసాల పిఠాపురం నాగేశ్వరరావు పాడిన ఈ గీతం వినండి.
2: ఓ మల్లయ్య గారి, ఎల్లయ్య గారి, బుల్లెమ్మ, బుల్లయ్య గారి చెల్లెమ్మ, నీ పురాణమంతా బుర్ర కథగా చెబుతామమ్మా. హే వినరా.

0: నీకేం కర్మ?
1: నీ కర్మ
0: వినరా పుల్లెమ్మ వీరగాథలు వీణుల విందుగా,
2: వినరా పుల్లెమ్మ వీరగాథలు వీణుల విందుగా.
3: పాట విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ. స్వచ్ఛత హీ సేవ అనేది భారతదేశంలో పరిశుభ్రతను పెంపొందించడం కోసం మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక దేశవ్యాప్త స్వచ్ఛత ప్రచారం. పరిశుభ్రత అంటే కేవలం పారిశుద్ధ కార్మికుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ భావనను ప్రజల్లో పెంచడం ఈ ఉద్యమం తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. శ్రమదానం అంటే స్వచ్ఛందంగా పనిచేయడం, దీని ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఇందులోని ముఖ్య లక్షణం. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజా రవాణా ప్రాంతాలు అంటే రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్ ఇలాంటివన్నీ కూడా పర్యాటక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు చేపడతారు. అలాగే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంలో ప్రత్యేకంగా శ్రద్ధను వహిస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వీధుల్లో ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, ర్యాలీలు ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తారు. పారిశుద్ధ్య కార్మికులు అంటే సఫాయి మిత్రుల, వారి ఆరోగ్యం అలాగే భద్రత కోసం ఫ్రీగా ఆరోగ్య పరీక్షల శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం అనేది స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఒక భాగం. స్వచ్ఛత హీ సేవ గురించిన సమాచారం విన్నారు. ఇప్పుడు పుష్పాంజలి భక్తి గీతాలు కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్న విత్తుల సాహిత్యం, వందేమాతరం శ్రీనివాస సంగీతం.

ఇప్పుడు స్వామియే శరణమయ్యప్ప ఈ సినిమా కోసం చంద్రబోసు సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా వింటారు.

పదునెన్నిది సోపాన పంక్తుల పూజించు భక్తులు శతకోటి అట పాప విముక్తులు పరవశులగుచు పాడెదరద మీటి అద్భుత జ్యోతికి సరిసాటి కాలేరు ఆదిత్యులక లక్ష ఇలా సజ్జన శ్రేణికి సకల ప్రాణికి స్వామి అతి

శ్రీ సింహాచల క్షేత్ర మహత్యం సినిమా కోసం ఘంటసాల బృందం పడిన రాజశ్రీ సాహిత్యం సంగీతం ఘంటసాల.

నోము ఈ సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్యాన్ని పి. సుశీల పాడగా వింటారు.

0: single year force expansion in its history. Most wanted Lashkar-e-Tayyiba terrorists killed in an encounter with security forces in Budgam district of Jammu and Kashmir. IMD forecasts heavy rain in interior Karnataka, Tamil Nadu, Kerala and northeastern states today. India reaffirms its commitment to achieve nuclear weapons-free world and complete elimination of nuclear weapons. Commerce and Industry Minister Piyush Goyal to participate in G20 Trade Ministers meeting in Wisconsin, US today. Indian women's compound archery team bags gold medal at Asian Games in Japan. And in men's cricket, second ODI between India and West Indies to be played in Guwahati this afternoon. And with that, we end the morning news. Have a nice day.
1: కార్యక్రమం వెంటనే వింటారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఇళ్లపట్టాల పంపిణీ, రోజుగార్ మేళా, ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో, ఐఏటీఓ జాతీయ సదస్సు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోజుగార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన రోజుగార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 201 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు. నిరక్షరాశీలు తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సిపి బాగ్చి వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమ

0: విపరీతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు దివస్ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ టి పద్మిని గారి వీణ వింటారు. శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం, శ్రీ ఎం హరిబాబు ఘటం. కార్యక్రమంలో ముందుగా ఏమని పొగడుతురా, వీరవసంతరాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

చివరిగా సదామదిన్ తలుతు గదరా, గంభీరవాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరింతవరకు డాక్టర్ టి పద్మిని గారి వీణ విన్నారు. శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి మృదంగం, శ్రీ ఎం హరిబాబు గారి ఘటం. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు 2727244 లేదా 2727288 ఈ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్కు డైల్ చేసి మీకు ఇష్టమైన సినిమా నుంచి మీరు మెచ్చే పాటను కోరి వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా ఎవరు, ఏ శ్రోత ఎక్కడి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నారో తెలుసుకుందాం. హలో
3: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నాం అండి. మీరెవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు మెస్సారామయ్య, అలమేజ్లేరే, పెదపల్లి జిల్లా అనకపల్లి.
0: ఓకే, ఏ సినిమాలో నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారండి?
3: సార్, పెసివాడ ప్రయాణ సినిమాలో కాశ్మీర్ లోయలో కన్యాకుమారి ఓ సందమామ అన్న సంకాలకు సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాం, వినండి.

0: పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: శుభోదయం సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: సింహాసనం మూవీ నుంచి ఆకాశంలో ఒక తార నీకోసం వచ్చింది ఈ వేళ అనే సాంగ్ వినిపించండి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాము, వినండి. నమస్తే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మనం ఉన్నాం. శ్రోతలు 2727244 లేదా 2727288 ఈ రెండు నెంబర్లో ఏదైనా ఒక నెంబర్కి డయల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వినొచ్చు. ఇప్పుడు ఏ శ్రోత ఏ సినిమాలో నుంచి ఏ పాటను కోరి విందామని అనుకుంటున్నారో తెలుసుకుందాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపాటి శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నామండి.
0: బాగున్నారు కదా. ఓకే, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: వజ్రాయుధం చిత్రం నుంచి ఆ బొగ్గ మీద ఈ పాట వినిపించండి.
0: ఆ బొగ్గ మీద కాదు, నీ బొగ్గ మీద గోరిచుకుడింది. సరే, మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్ జీ.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
1: హరి కుమారి ఫ్రమ్ గాజువాక. మంచి పాటలు వేస్తున్నారండి యూనివర్సిటీ.
0: మీరందరూ అడుగుతున్న పాటలే కదమ్మా వినిపిస్తున్నాం.
1: అదే అదే మరి
0: చెప్పండి అమ్మా,
1: ఇవాళ
0: ఇవే మీరు ఏ సినిమాలో నుంచి ఏ
1: కంటెంట్.
0: పాట విందాం అనుకుంటున్నారు?
1: ఆ నాగమల్లి మూవీలో టైటిల్ సాంగ్ చేసేయండి మా గురించి. థ్యాంక్ యూ
0: తప్పకుండా
1: సార్.
0: మీరు అడిగిన పాట వినిపిస్తున్నాము, వినండి.

0: సినిమా లేదండి?
1: ముద్దాయి సినిమా. అందులో ఏ పాట?
0: పెట్టి పెట్టి లగ్గబెట్టిన పాట కావాలి సార్. ఈ పాట మీకోసం, నా కోసం, శ్రోతలందరి కోసం సార్.
1: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.

0: శ్రోతలు 2727244 లేదా 2727288 ఈ రెండు నెంబర్లు ఏదైనా నెంబర్కి డయల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను పాటల పల్లకి కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు ఏ శ్రోత ఎక్కడి నుంచి కాల్ చేసి ఏ సినిమాలో నుంచి ఏ పాటను వినాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. హలో పాటల పల్లకి.
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం, చెప్పండి.
1: నాకు గోపాలరావు

0: అమ్మాయి పాట కావాలండి.
1: గోపాలరావు గారి అమ్మాయి. ఆ సినిమాలో ఏ పాట కావాలి మీకు?
0: వస్తాను కలలోకి రానంటావు పౌలికి.
1: సరే, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్. నమస్తే అండి.
0: నమస్తే, చెప్పండి.
1: నాకు బాటసారి సినిమాలోని కనులకు దోచే ఎన్నమావులున్నాయని పాట కావాలి. నేను
0: తప్పకుండా.
1: గోపాలపట్నం, విశాఖ జిల్లా గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాము.
0: రాము గారు, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాట వినిపిస్తున్నాను, వినండి.

0: హలో,
1: నమస్తే సార్,
0: నమస్కారం అండి.
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామము అనంతపురి జిల్లా సార్. బాగున్నారా సార్?
0: చాలా బాగున్నాను మీలాగే. ఇప్పుడు ఏ సినిమాలో నుంచి ఏ పాట మీరు విందాం అనుకుంటున్నారు?
1: సంగీత లక్ష్మిదేవ్ పాట వినిపించండి సార్.
0: ఏ పాట వినిపించమంటారు ఆ సినిమాలో నుంచి?
1: ఏదైనా వినిపించండి సార్, పర్వాలేదు సార్.
0: సరే, ఆ సినిమాలో నుంచి, సంగీత లక్ష్మి సినిమాలో నుంచి ఒక మంచి పాట వినిపిస్తాను, వినండి. నమస్తే.

0: హలో పాటలు పల్లకి.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
1: మాకు బొబ్బరిద్దు నుంచి పాట కావాలండి.
0: ఏ పాట వినిపించమంటారు?
1: ముత్యాల చెమ్మ చెక్క రతనాల మల్లి మొగ్గ.
0: మీకోసం ఆ పాట వినిపిస్తున్నాము, వినండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో పాటలు పల్లకి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నాకు శ్రీవారి ముచ్చట్లోని కాళ్ళగజ్జి కంకాళమ్మ కావాలి, పాట కావాలి. నాది పద్మనాభ మండలం మధ్య గ్రామం పుస్తక జిల్లా సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.

లక్ష రూపులు చర్మాలు సిద్ధం చేశాను, నువ్వు అంటే రంగంలోకి దిగిపోతాను, నువ్వు అంటే రంగంలోకి దిగిపోతాను. అరదరి కళ్ళ గజ్జ కంకళమ్మ, కళ్ళకు గజ్జలు ఎక్కడి అమ్మ, చుక్కలగా పండు బొగ్గన.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం అండి. శుభోదయం.
0: నమస్తే అండి. శుభోదయం.
1: నేను
0: చెప్పండి
1: తుమ్మపాల నుంచి సత్యారావు మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సత్యరావు గారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: వాగ్దానం సినిమా నుంచి నా కంటి పాపలో నిలిచిపోరా అనే పాట కావాలండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి. నమస్తే.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం సార్, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: రౌడీయళ్ళు మూవీలో నుంచి సిలుకా క్షేమమ్మ ఆ పాట కావాలి సార్.
0: ఈ పాట అడుగుతున్నది ఎవరు, ఎక్కడి నుంచి సార్?
1: సార్, కాకినాడ జిల్లా గొర్రెపూడి అండి. ఈ
0: ఓకే సార్,
1: ఆశీర్వాద్.
0: మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాట వినిపిస్తాను, వినండి. నమస్తే.

పాటల పల్లకి విన్నారు. తిరిగి ప్రసారంలో 10:15 మళ్లీ పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటలు కోరి వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక రూపకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి విజయవాడకి కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ది చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభమైంది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రా యోజనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రా యోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్దిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రా యోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రా యోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రా యోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వాములుగా మార్చింది. ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: ఉద్యమశీలతకు హర్ భారతీయ సహజ బనానే ముద్రా యోజన కి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీ కే బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనానే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిచ్చడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా ఘర్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజన కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రా యోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్దికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి.

0: శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిశోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5,00,000 నుంచి 10,00,000 వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10,00,000 నుంచి 20,00,000 రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి, మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రా యోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్దిదారులు కాగా, పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు, కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी. अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपए करने का इरादा किया है.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తర్వాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా, ఏ వర్గం వారైనా, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రా యోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత, అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10,00,000 నుంచి 20,00,000 రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs. For facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from ₹500 crore to ₹250 crore. This measure will bring

0: 22 more CPSEs and 7,000 more companies onto the platform.
1: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రా యోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రా యోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రా యోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్దికి కీలకపాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రా యోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్దికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి. శ్రోతలు 2727244 లేదు అంటే 2727288 ఈ రెండు నెంబర్లు ఏదైనా నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటల్ని కోరి వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఏ శ్రోత ఎక్కడి నుంచి ఫోన్ చేసి ఏ సినిమాలో నుంచి ఏ పాటను కోరి వినాలని అనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. హలో హలో హలో

0: హలో పాక్ టెల్లపల్లకి.
1: అవును
0: హలో హలో హలో,
1: హలో హలో,
0: నమస్కారం సార్, చెప్పండి.
1: మాకు ఇరవై మంది
0: వీరాభిమన్యు ఆ సినిమాలో ఏ పాట వింటారు? హలో హలో శ్రోత.

వీరాభిమన్యు సినిమాలోంచి పాట వినాలి అని చెప్పారు, కానీ వారు ఏ సినిమాలోంచి పాట వినాలనుకుంటున్నారో పాపం లైను సెట్ అవ్వలేదు. సరే, వారు అడిగిన సినిమాలోంచి పాటను మనం కూడా వినేద్దాం.

0: హలో పాటల పల్లకి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి
1: నా పేరు
0: మాట్లాడుతున్నారు?
1: నూకెళ్ళ కొండబాబు అండి, గొల్లపాలెం నుండి కాయలదగ్గ వచ్చి చేస్తుంటాం సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: సోమవ్వ గారు నటించినటువంటి సన్నాయప్ప సినిమాలో అండి. సన్నాయి రాగానికి
0: ఆ పాట వింటారా మీరు?
1: ఆ పాట కావాలి సార్,
0: తప్పకుండా.

0: శ్రోతలు 272-742-27272-78 రెండు నెంబర్లు ఏదైనా ఒక నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటల్ని పాటల పల్లకి కార్యక్రమంలో వింటున్నారు. నెక్స్ట్ శ్రోత ఎవరు, ఎక్కడి నుంచి, ఏ సినిమాలో నుంచి ఏ పాటను కోరి విందామనుకుంటున్నారు? హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అమ్మా, చెప్పండి.
1: అండ్ శుభోదయం.
0: చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం?
1: అడగబోయే పాట గణస్థల్ మాస్టర్, అద్భుతంగా పాడారండి, నాకు చాలా ఇష్టం ఈ పాట. అంటే గులే బకావళి కథలో ఒంటరినైపోయాను ఇంటికి.
0: ఆ పాట మీకు కావాలి అంతే కదా?
1: అవును సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినండి. నమస్తే.

హలో పాటల పల్లకి. హలో హలో హలో అమ్మ, మీ ఫోన్ ఏదో కట్ అయిపోతుందమ్మా, డిస్టర్బ్గా ఉంది. హలో హలో

0: పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే సార్, చెప్పండి.
1: నమస్తే సార్. ఒక సాంగ్ కావాలి సార్.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: అదే కోకిలమ్మ మూవీలో పల్లవించవా నా గొంతులో ఆ సాంగ్ ప్లే
0: ఎవరు ఈ
1: చేశారు.
0: పాట వినాలని అనుకుంటున్నారు సార్? మీ పేరు?
1: అనంతపూర్ నుంచి మహేష్ సార్.
0: మహేష్ గారు, మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: సూపర్, మీరు బాగుంటే నేను బాగున్నట్టే.
1: సార్,
0: ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: సార్, గోపాలకృష్ణుడు ఈ చిత్రంలో అమ్మ పాట అని ఉంటా సార్, ఆ పాట కావాలి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి. నమస్తే.
1: ధన్యవాదాలు.

0: హలో, పాటల పల్లకి. హలో
1: హలో
0: హలో, చెప్పండి.
1: సార్, నమస్కారం అండి.
0: నమస్తే సార్. ఏ సినిమాలోంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: ఊరికి మనగాడ సినిమా నుంచి. ఇదిగో తెల్లసీర పాట కావాలి సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు తాతయ్యలంటే భోగాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: తప్పకుండా మీరు అడిగిన అదే సినిమాలోంచి అదే పాటను వినిపిస్తాను, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్
0: నమస్తే అండి, చెప్పండి, ఏ
1: సార్
0: సినిమాలో
1: సుజాత నుంచి
0: పాడుతుంటారు?
1: ప్రకాశరావు మాట్లాడుతున్నానండి.
0: ప్రకాశరావు గారు ఏ సినిమాలో నుంచి ఏ పాట
1: సినిమా
0: వింటారు?
1: నుంచి చిన్నారి బుల్లమ్మ సిగ్గెందుకు లేవమ్మ
0: ఆ పాట వింటారా మీరు?
1: కావాలండి.
0: తప్పకుండా మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తా వినండి.
2: బుల్లమ్మ, ఓ బుల్లమ్మ, ఇగో ఇగో.

0: హలో, పాటలు పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్తే, చెప్పండి.
1: మా దేవరాపల్లి మండలం ఏ కొత్తపల్లి సార్, అనకాపల్లి జిల్లా అండి.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: స్వర్ణకమలంలో కొత్తగా రెక్కలు వచ్చాయని పాట.
0: తప్పకుండా మీరు అడిగిన సినిమాల నుంచి అదే పాట.
1: థ్యాంక్ యూ సార్, లైన్ కలిసినందుకు చాలా వందనాలు సార్.
0: ఓకే, నమస్తే.

0: పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. ఈ ప్రసారంలో 11:14 మధురిమ పేరుతో పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు ఉంటాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో వింటారు.
1: '72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచంలోనే అత్యధికంగా చిత్రాలను నిర్మించే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో ఒకటైన భారతీయ చలనచిత్ర రంగంలోని వివిధ విభాగాలకు అందించే అత్యున్నతమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలకు 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర, పరిణామక్రమం ఉన్నాయి. భారత ప్రభుత్వం 1949లో ఎస్కే పాటిల్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఫిలిం విచారణ కమిటీ భారతీయ చలనచిత్ర నాణ్యత, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేసి కళాత్మక విలువలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరపున పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేసింది.

0: 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలి చలనచిత్ర ప్రధానోత్సవం జరిగింది. మొదట్లో వీటిని స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ అని పిలిచేవారు. ఆచార్య ఆత్రే రూపొందించిన మరాఠీ సినిమా సామ్చి ఆయ్ తొలి ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. 1955 నుండి ప్రాంతీయ భాషలలో ప్రతిభను గుర్తించడం ప్రారంభించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి వెండి పథకం ఇవ్వడం మొదలుపెట్టారు. కెవీరెడ్డి దర్శకత్వం వహించిన పెద్ద మనుషులు చిత్రం ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా తొలి రాష్ట్రపతి వెండి పథకాన్ని అందుకుంది. ప్రారంభంలో కేవలం ఉత్తమ చిత్రాలకే పరిమితమైన ఈ అవార్డులలో 1967 నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఉత్తమ నటులు పురస్కారాన్ని భారత్ అవార్డుగా, ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశీ అవార్డుగా అందించేవారు. మరాఠీ, బెంగాలీ చలనచిత్రాలకు గాను ఉత్తమ్ కుమార్కు తొలి భరత్ అవార్డు లభించగా, రాత్ ఔర్ దిన్ హిందీ చలనచిత్రంలో ప్రదర్శించిన నటనకు నర్గీస్ దత్ తొలి ఊర్వశీ అవార్డు అందుకున్నారు. భారతీయ సినిమా పితామహులు దాదాసాహెబ్గా పిలువబడిన ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే శతాబ్ది జయంతిని పురస్కరించుకుని 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పారు. భారతీయ సినిమా రంగానికి జీవితకాల కృషి చేసిన మహనీయులకు ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారాన్ని తొలిసారి నటి దేవికారాణి అందుకున్నారు. ఇప్పటి వరకు 7 మంది తెలుగు చలనచిత్ర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి, నటులు దర్శకులు పైడి జయరాజ్, నటులు దర్శకులు నిర్మాత ఎల్వి ప్రసాద్, నిర్మాత బి నాగిరెడ్డి, ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి రామానాయుడు, ప్రముఖ దర్శకులు నటుడు కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు. 1970లలో వీటి పేరు అధికారికంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా మారింది. స్వర్ణకమలం, రజతకమలం పేరుతో విజేతలకు పతకాలను, నగదు బహుమతులను అందజేస్తున్నారు. మొదట్లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వీటిని నిర్వహించగా, ప్రస్తుతం నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డీసీ ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం ఇప్పటివరకు 72 సార్లు జరిగింది. 1954లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను తొలిసారిగా ప్రారంభించినప్పుడు కేవలం 7 పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మొత్తం 45 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమా రచనకు 2, ఒక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉన్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
1: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
0: పిల్లలు, యువతపై ప్రముఖ కళాకారుల ప్రభావం ఎంతో ఉంటుందని, వారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్రపతి చేసిన దిశానిర్దేశం ప్రస్తుత సమాజంలో ఎంతైనా ఆచరణీయం. చలనచిత్ర సృజనాత్మక రంగంలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, పురస్కారాల జ్యూరీ

0: ఇలా మహిళల భాగస్వామ్యం ఉండాలని ద్రౌపది ముర్ము సూచించారు.
1: పరంపరా సంఘర్ష భవిష్య సంభావనాయ ఫిల్మ్ కళాకార బహుత్ లోకప్రియ హతే ఉన్మే దేశవాసీ విశేష యువాకు ప్రభావిత కసీమ క్షమతా హతీ జబ్ సఫల ఫిల్మ్ కళాకార డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కే ఫాయిదే కే బారే మే బతాతే హై తో కరోడో బచ్చే ఆర్ యువా ఉన్కా అనుకరణ కర్తే హై.
0: ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తీక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ఏడీకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలన చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ సహాయ నటి విభాగంలో మహారాజా సినిమాకు సచన నమిదాస్, మిథ్యా సినిమాకు రూపశ్రీ వర్కాడే అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా భక్షక్ సినిమాలోని నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ జాతీయ విలువల చిత్రంగా కెప్టెన్ మిల్లర్ ఎంపికయ్యింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్ర దర్శకుడు రందీప్ హుడా ఉత్తమ తొలి చలన చిత్ర దర్శకత్వం విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. స్త్రీ 2 చలన చిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా, మహారాజాకు యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారం లభించింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు.
1: భారతీయ ఫిల్మ్ జగత్ కే సర్వోచ్చ సన్మాన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ సే సన్మానిత్ కర్కే ముజే బహుత్ ప్రసన్నతా హో రహి. ఫిల్మ్ మే ఉన్కా అభినయ థియేటర్ ఔర్ సినిమా కే శ్రేష్ఠ ఆయామో కా సమన్వయ ప్రస్తుత కర్తా. ఫిల్మో కా గంభీర్ అధ్యయన్ కర్నే వాలే లోగ్ మాన్తే హై కి ఉన్కా అభినయ సహజ, సంయమ, డిస్ట్రెంట్ ఔర్ ప్రామాణిక్ యానీ ఆథెంటిక్ హోతా హై ఔర్ కళాకారో కో భావీ పీఢియోం కే లియే ఆదర్శ్ ప్రస్తుత్ కర్తే హై.
0: ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2: టు వెరీ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఆఫ్ అ కంట్రీ. ఆజ్ హమ్ ఏక్తా నగర్, జహాన్ సర్దార్ సాహబ్ కి వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ హై, ఉస్ జగహ్ ఆజ్ హమ్ ఇకట్టే హుయే హై, अब अगली बार विल गो टू वन

0: more important destination. I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you will make in it. Your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination.
1: భారతీయ సినీ రంగానికి ఇచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేవలం కళాకారుల ప్రతిభను గుర్తించడానికే కాకుండా దేశ జాతీయ సమగ్రత సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ అవార్డులు అన్ని భాషల చిత్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒక ప్రాంతపు సంస్కృతి, కథలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయమై పరస్పర గౌరవం పెరుగుతోంది. జాతీయ సమగ్రతను, సామాజిక ఐక్యతను చాటిచెప్పే చిత్రాలకు ప్రత్యేకంగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువల ప్రాధాన్యత కలిగిన ఉత్తమ చిత్రం అవార్డును అందిస్తుండడం సామరస్యం. మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు తీసేలా దర్శకులను ప్రోత్సహిస్తోంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికతతో వివిధ రాష్ట్రాల చరిత్ర, జానపద కళలు, పండుగలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సిద్ధాంతాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కళాకారుల మధ్య సాంస్కృతిక మార్పిడికి, ఐక్యతకు ఈ పురస్కారాల వేదిక దోహదపడుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారుల పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. డెబ్బై 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ సంవత్సరం 2026లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ అలనాటి చిత్రగీతాలతో వ్యాఖ్యానంతో కూడిన పాటలను వింటారు. కంటికి కనిపించే ప్రకృతిలో ఉంది, కన్నతల్లి ప్రేమలోనూ ఉంది, కంటి రెప్పలా కాపాడుకున్న కన్న తండ్రిలోనూ ఉంది, అన్నింటినీ మాతృభాషలో అందించడంలోనూ ఉంది. మధురిమ అనే పదం కూడా అద్భుతమైన తెలుగు పదంగా అందంగా మన ముందుంది. ఈనాటి అందం ఆనందంగా ఆహ్లాదాన్ని రెట్టింపు చేసుకునేదిగా మీ రోజును అందంగా మార్చుకోవడానికి మధురమైన పాటలతో ముందుకొచ్చింది. శ్రీమతి పి లీలా గారు బ్రతుకు తెరువు చిత్రం కోసం పాడిన పాటను వింటారు.

హాయినైన పాట అందాన్ని మన కళ్ళ ముందే ఉంచినట్లు అనిపిస్తుంది. ఒక్కో అందం భూలోకానికి సంబంధించింది కాదేమో, ఆ దివ్యలోకం నుంచి మన సొంతమైందేమో, మనం చాలా అదృష్టవంతులమేమో అనిపిస్తుంది. చూసే రూపాన్ని పదిలంగా మదిలోనే ఉంచుకోకుండా దానికి ఒక రాగాన్ని జోడించి పాటగా అందిస్తే ఇలా ఉంటుందేమో. వినబోతున్న పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కె చిత్ర గారు, మాల్గుడి శివ గారు గోవిందా గోవిందా అనే చిత్రానికి పాడిన పాటను వింటారు.

0: ka jam boom boom pa ka jam boom pa ka jam boom boom pa ka jam
1: ma brahma devudu pa ka jam kompa munchina varu ఎంత గొప్ప సొగసుడు ఈ ఆడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటది.

0: ఇంటికి రాక.
1: ఒక్కోసారి మనం చూసిన వారు మనకు బాగా నచ్చిస్తే వెంటనే వెళ్ళి చెప్పలేం కదా మన ఇష్టాన్ని. మిమ్మల్ని ఎక్కడ చూశామండి అని మొదటి మాట అందంగా పరిచయంలో అడుగుల తడబాటుని మాటల్లో తెలియకుండా చాకచక్యంగా మీ పేరు, మీరుండేది ఆ ఊరేనా అని ఊర్లు పేర్లు అన్నీ అలా ఒకగా చమత్కారంగా తస్కరిస్తాం. అదేనండి అడిగి తెలుసుకుంటాం, ఏమీ తెలియనట్లు తప్పించుకుంటాం. చాలా అందంగా ఇలా అడగడం కూడా అందం యొక్క గొప్పతనమా, అడిగే నేర్పడతనమా? వినబోతున్న ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె చిత్ర, చిత్రం అల్లరి ప్రియుడు.

డబ్బు ధనం ఐశ్వర్యవంతులకి ఉన్న అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే విలాసవంతమైన జీవితంలో ఆ సౌలభ్యం సుఖాన్ని అందిస్తూ ఎన్నో అందాల్ని చూస్తారు. అందరికీ అది నచ్చుతుంది, కావాలి అనిపిస్తుంది. కానీ కేవలం నిరుపేద కూడా ఆ సుఖం, ఆనందం, సౌలభ్యం ఏ ఖర్చు లేకుండా మనసారం చేసుకోవాలి అంటే, అంటే మన సొంతం అయ్యేది ఎప్పుడో తెలుసా? ప్రతి

తారతళుక్కుని విశాల గగన వైశాల్యాన్ని, అంతులేని అవధుల అవనిని, నదులు సరస్సులు గలగల జలజల సవ్వడిని, తామరుల సుతారమైన తేలికని, తుమ్మెద నాదాన్ని, మినుగురుల మిడిసిపాటుని ఎన్నని వివరించను. తరగని ఈ అందాల్ని సింహేంద్ర మధ్యమ రాగంలో గర్జన కాదండి, గజ్జల సవ్వడిగా, చక్కని పాటగా మీకోసం పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రగారు. ఈ చక్కని పాటను వినండి.

మన తెలుగుతనం ఎంత అందమైందో మన సంస్కృతిని పాటించినప్పుడు, ఆ సంస్కృతిని చాటేలా మరొకరికి అది నచ్చినప్పుడు, వారి కట్టుబొట్టు ఆ విధానంలో చూసి వారిలో మనల్ని చూసుకుంటూ ఆ ఆనందానికి అందానికి పట్టం కట్టబెడతాం, మురిసిపోతాం. మనిషిగా ఎంత చక్కని వివేకంతో ఉన్నవారైనా మరొకరిని చూసి ఇంకా ఎదగాలి, ఇంకా గొప్పగా మనం కూడా ఆదర్శంగా అందంగా కనిపించాలి. మనల్ని మనల్ని ప్రేమించుకుంటూ మన అలంకరణతో అందరినీ ఆకర్షణగా మన సొంతం చేసుకుంటాం. ఆకర్షణతో రూపురేఖలు మాత్రమే కాదండి, మనసుతో కూడా ఈ చక్కని పాటను విని ఆనందించండి. వినబోతున్న పాటను కేజే యేసుదాసు, కేఎస్ చిత్ర, అసెంబ్లీ రౌడీ అనే చిత్రానికి పాడిన పాటను వింటారు.

తొలి నేస్తం మనసారా మనకి మనసుకి హద్దుకున్న వాళ్ళు మన తల్లిదండ్రులు, ఆ తర్వాత తోడబుట్టిన వాళ్ళు. ఏ రక్త సంబంధం లేకుండా ఒక స్నేహంతో ఎన్నో విషయాల్ని వాళ్ళతో పంచుకుంటాం. ఒక్కోసారి కొన్ని కట్టుబాట్లు, అడ్డులు అంటే మన సేఫ్టీకే అనుకోవచ్చు, దాని గురించని పిల్లల్ని బయటికి వెంటనే పంపించరు. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని వెంటనే పంపించరు, ఇలా వెళ్ళకూడదమ్మా, అలా చెయ్యాలి, ఇలా చేయాలి. అప్పుడు ఆటల్ని ఎంత మిస్ అవుతాం. అలా గగనంలో ఎగురుతున్న ఒక విహంగాన్ని, అది రామచిలక అవనివ్వండి, పౌరవం అవనండి, వాటిని చూసి అబ్బా దీన్ని ఎవ్వరూ బంధించకపోతే హద్దులేని ఆకాశంలో ఎంత హాయిగా ఎగురుతుంది. ఇంత విజ్ఞానంలో కూడా ఎన్ని ఏరోప్లేన్స్ ఇవన్నీ చూస్తున్నా దాని స్వేచ్ఛకి భంగం కలగలేదు. పువ్వుల పరిమళంలో మార్పు రాలేదు. వాగుల్లో, పంటల్లో ఆ అందం, ఆ చల్లని గాలి, వానచిలుకులకి ఆ మట్టి నుంచి వచ్చిన ఆ సువాసన, ప్రతీదీ కావాలనిపిస్తుంది, ప్రతీది మనం చవి చూడాలి అనిపిస్తుంది, ఆనందం సొంతం చేసుకోవాలనిపిస్తుంది. మన సిటీ కల్చర్ వల్ల కొన్ని మిస్ అవుతున్నాం, కొన్ని కట్టుబాట్ల వల్ల స్వేచ్ఛను ఇవ్వకపోవడం వల్ల కూడా కొన్ని విషయాల్లో దురదృష్టవంతులుగా ఈ ప్రకృతిలో అందాల్ని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా అందుకోలేకపోతున్నాం. ఈ పాట ద్వారా అందుకునేలా చేస్తారని కోరుతున్నాను. వినబోతున్న పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, చిత్రం చంటి.

ఒక అమ్మాయి పుట్టి ఆ అమ్మాయికి పెళ్ళిడు వచ్చి ఒక అబ్బాయిని ఎంచాలి అంటే అబ్బాయిలు అంతెందుకు, చేసుకునే అమ్మాయితో సహితంగా రూపానికి మొదటి విలువనిస్తారు. రూపురేఖల్లో ఎలా ఉన్నారు, ఆ తరువాత ఆస్తిపరంగా. వీటన్నింటికంటే ముందు చూడవలసింది మనసు కదండి. మాట్లాడుకొనిస్తేనే కదా ఆ మనసు ఎంత అందమైందో, జీవితాంతం ఎంత ఆనందంగా తన చూసుకోగలదో తెలిసేది. రూపానికి కాదు, మనసుకు విలువ ఇవ్వాలి. మన్మధుడు వంటి మహానుభావుడు కూడా ఒక మంచి మనసున్నవాడైతే నిజంగా వాళ్లతో జీవితాంతం గడుపుతున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత అదృష్టం, వరం వారి సొంతమైందని అనుకుంటాము కదా. వినబోతున్న ఈ చక్కని చిత్రగీతాన్ని పాడినవారు అనురాధ శ్రీరామ్, చిత్రం మెరుపు కళలు.

అందం అనగానే భూలోకానికి పరిచయం చేసింది దైవకన్యాలయము అనిపిస్తుంది. అది నిజమే. చాలామందిని మనం చూసినప్పుడు వీరిది భూలోకం కాదేమో, ఆ దివ్యలోకమేమో, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి చెప్తున్నాను, ఇంత అందాన్ని ఎందుకు వర్ణిస్తున్నాను, ఏ పాట వేయబోతున్నాను అన్నది. పాటలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా దివిలోకం అంటుంది అంటే ఖచ్చితంగా జగదీక వీరుడు, అతిలోక సుందరి. ఈ చిత్రం నుంచి చక్కని పాటను వినబోతున్నారు. పాడినవారు SB బాలసుబ్రహ్మణ్యం బృందం.

మీరు ఇంతవరకు మధు మంచరి తెలుగు సినిమా పాటలను విన్నారు. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి కెఎస్ చిత్ర, శ్రీమతి స్వర్ణలత, శ్రీ ఓఎస్ అరుణ్ వీరి గానమాధుర్యంలో చక్కని మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్ద నౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో

0: ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రతే దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: तो लोकतंत्र ही मर जाएगा. आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए. कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है. कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए. पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్మెన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మాస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ, మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turkiye during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమాపేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 తర్వాత విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడిగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్మికుల కార్యక్రమం.

0: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మొదటిగా మోకాళ్ల అరుగుదల నివారణ అనే అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు.
1: డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు, మీరు ఎముకల వైద్య నిపుణులుగా ఉన్నారు కదా. సాధారణంగా మనం ఈ మధ్య ఈ కాలంలో బాగా వినిపిస్తున్నది ఏమిటంటే మోకాళ్లకు అరుగుదల రావడం. అది చిన్న వయసులో వాళ్ళు అంటూ ఉన్నారు, పెద్దవాళ్ళైతే మనం చెప్పనక్కర్లేదు. అసలు ఈ మోకాళ్ల అరుగుదల ఏ వయసు నుంచి మొదలవుతుందండి?
2: మంచి క్వశ్చన్ సార్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే పాత రోజుల్లో మనం వయసు అయిన వాళ్ళకి చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులో కూడా చూడడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ సార్. పాత రోజుల్లో ఏంటంటే ఎక్కువ దూరం నడిచేవాళ్ళం, నేల మీద కూర్చునే వాళ్ళం, మన మూమెంట్స్ అన్ని మామూలుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగాను రిచ్ లైఫ్ స్టైల్ కావడం వల్ల కారులో తిరగడం, బైక్

0: లో తిరగడం, ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అండ్ ఒబిసిటీ. సో ఒక దగ్గరే కూర్చొని పనిచేయడం వల్ల, ఒబిసిటీ వల్ల మోకాల మీద ఎక్కువ లోడ్ అయ్యి చిన్న వయసులోనే అరిగిపోతుంది సార్. రెండోది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడున్న వాటిలో నేటివ్ ఫుడ్ ఏమీ తినకుండా జస్ట్ జంక్ ఫుడ్స్ వాటిలో మా తినడం వల్ల ఏమవుతుందంటే, మోకాల్లోని ఏదైతే ఈ కాట్లేజ్ ఉన్నదో ఆ పొర అన్నది తొందరగా డ్యామేజ్ అవ్వడం వల్ల చిన్న వయసులోనే అరుగుదల అన్నది మనం చూస్తున్నామండి.
1: డాక్టర్ గారు, ఈ వ్యాయామం అంటారు కదా ఎక్సర్సైజెస్, వీటి వల్ల ఏమైనా ఉపయుక్తంగా ఉంటుందండి?
0: ఎస్ సార్. అంటే ఎలా అని అంటే అండి, మనకి మోకాలు అరుగుదల మొదలైన స్టేజ్లో మనం చూసేటప్పుడు అయితే ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మోకాలు చుట్టూ ఉన్న కండరాల యొక్క శక్తి మనం పెంచుతాం. సో ఈ కండరాల శక్తి పెరిగినప్పుడు ఏంటంటే, మనం ఏదైనా రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, ఏదైనా కొంచెం ఎక్కువ శ్రమమైన పని చేసినప్పుడు జాయింట్ మీద లోడ్ పడకుండా జాయింట్తో పాటు కండరాలు కూడా లోడ్ తీసుకొని సరిసమానంగా ఆ జాయింట్ మీద ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది సార్. బట్ ఎప్పుడైతే బాగా అరుగుదల స్టేజ్కి వెళ్తారో అప్పుడు ఈ ఎక్సర్సైజెస్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ స్టేజ్లో ఉన్నట్టే.
1: అసలు ఈ మోకాలు అన్నది అరిగింది అని ఆ రోగికి ఏ విధంగా తెలుస్తుందండి? దీనికి ఏమైనా స్టేజెస్ అన్నవి ఏమైనా
0: అండి? తప్పకుండా. మన మోకాలు అరుగుదల స్టేజెస్ చూసినట్టయితే 4 దశలు ఉంటాయండి. సో ఎప్పుడైతే మోకాలు నొప్పి మొదలైందో, అంటే మనం ఏమి పడిపోవటం వల్ల కానీ, ఎక్కువగా సడన్గా ఎక్కువ దూరం నడవడం కానీ, కొండలు ఎక్కడం కానీ, ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే మోకాలు నొప్పి వేరండి. అలా కాకుండా కంటిన్యూస్గా మోకాలు నొప్పి, సో సడన్గా ఒకరోజు నొప్పి మొదలయ్యి కొద్ది కొద్దిగా అలా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు అది మోకాలు అరుగుదల మొదలైనట్టే మనం గుర్తించవలసి ఉంటుంది. అది మొదటి దశ. రెండో దశలో ఏంటంటే, ఏదైతే ఈ కాట్లేజ్ మోకాళ్ళ పైన రెండు జాయింట్స్కి మధ్యలో ఉన్న పొర ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో ఏంటంటే, ఏదైనా సరే, అంటే 1 కిలోమీటర్ నడిచే వాళ్ళం 1/2 కిలోమీటర్ అవ్వగానే నొప్పి రావడం కానీ, ఎప్పుడూ 2-3 ఫ్లోర్లు ఎక్కిన వాళ్ళం 1 ఫ్లోర్కే నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ 1-2 దశల్లో ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకొని మనం మందులు వేసుకోవడం వల్ల కానీ, ఎక్సర్సైజులు చేయడం వల్ల కానీ, అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా ఆ ఈ మోకాలు అరుగుదలని తగ్గించుకోవచ్చండి.
1: అంటే ముందుగా ఆ రోగి ఈ లక్షణాలు గుర్తించినట్లయితే మునుముందు తర్వాత స్టేజ్లకు వెళ్లే అవసరం లేదంటారు?
0: ఖచ్చితంగా అండి.
1: మరి మూడో స్టేజ్లో అండి?
0: మూడో స్టేజ్లో ఏంటంటే, ఎప్పుడైతే మన కాట్లేజ్ పొర డ్యామేజ్ అయ్యి ఎముక అన్నది బయటికి ఎక్స్పోజ్ అయ్యి 2 ఎముకలు రాపిడి మొదలవుతూ ఉంటుంది. సో దాని తర్వాత 4వ స్టేజ్లో ఏంటంటే, మొత్తం పొర డ్యామేజ్ అయిపోయి ఎముక రాపిడి ఖచ్చితంగా జరిగి మనం మోకాలు చిన్నంగా చాపి మడిచినా సరే, నుంచొని 2 అడుగులు వేసినా సరే మనకే శబ్దం కరాకరాన శబ్దంలాగా వినిపించడం కానీ, నడిచేటప్పుడు సౌండ్స్ రావడం కానీ తెలుస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఏంటంటే మనం మందులతో ఇంకేమీ పనిచేయమండి, ఖచ్చితంగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది కదా, ఏ విధంగా చేస్తారండి?
0: ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే, మనకి నీ జాయింట్ని తీసుకున్నట్టయితే పైన ఫీమర్ అనే ఒక బోను, కింద టిబియా అనే ఒక బోన్ ఉంటుందండి. ఈ రెండింటికి ముందు మోచిప్ప పెటల్ అనే బోన్ ఉంటుంది. ఈ ఫీమర్, టిబియా మరియు పెటల్ మూడు కలిపి ట్రై కంపార్ట్మెంట్స్ అంటాం, అంటే మూడు జాయింట్లు కలిపి ఒక దగ్గర ఉన్నట్టు లెక్కండి. సో ఈ మూడు జాయింట్లలోనే అరుగుదల మొదలైనప్పుడు మనం ఆ కాలు మీద బరువేసి నడిచినప్పుడు కానీ, లేదా మన కాలు తిన్నంగా చాపి మడిచినప్పుడు కానీ, ఇది అరుగుదల రాపిడి వల్ల నొప్పి మొదలవుతూ ఉంటుందండి. సో ఆ స్టేజ్లో మనం ఏం చేస్తామనంటే, ఆ ఫీమర్, టిబియా ఏదైతే టచ్ అవుతాయో ఆ బోను, రాపిడి ఉన్న బోన్ దగ్గర తీసి మన ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్, అంటే నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అన్నది అమర్చడం జరుగుతుందండి.
1: అంటే బయట నుంచి స్పేర్ పార్ట్స్ కింద లెక్క, మనం మన పరిభాషలో చెప్పుకోవాలనుకున్నట్లయితే.
0: అంతే, కరెక్ట్.
1: ఎంతసేపు పడుతుందండి
0: ఆపరేషన్? సుమారు 40-60 నిమిషాల వరకు జరుగుతుందండి. సో బట్ ఇందులో ఆపరేషన్ వరకు మనం తెలుసుకోవాలి ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఒకటి, రీప్లేస్మెంట్ చేస్తున్న ఆపరేషన్ థియేటర్ స్టెరైల్ గా ఉండడం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఆపరేషన్ చేస్తున్న టైంలో మనం వాడుతున్న ఇంప్లాంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఇండియన్ వాడుతున్నామా, ఇంపోర్టెడ్ వాడుతున్నామా, అందులో ఉన్న క్వాలిటీ ఏంటి అన్న దాన్ని బట్టి, ఈ మనం చేసిన ఆపరేషన్ చేసి అమరుస్తున్న ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత ఇంప్లాంట్స్ ఏదైతే మనం అమరుస్తున్నామో దాని లైఫ్ టైం అన్నది ఆధారపడి ఉంటుందండి.
1: మరి తర్వాత ఏమైనా ప్రమాద కంటికలు మోగే అవకాశం ఏమైనా ఉందండి, లేకపోతే రోగి సఫర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
0: ఖచ్చితంగా అండి. సో మోకాలు మార్పిడి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ప్రతి పేషెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైనా పేషెంట్ షుగర్ పేషెంట్ అయినా సరే కానీ, వేరే ఏదైనా కీళ్ళవాతం పేషెంట్ అయి ఉండి స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల కానీ, వేరే ఏదైనా ప్రాబ్లం ఉండి పేషెంట్ చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నప్పుడు వాళ్ళు ఇన్ఫెక్షన్కి లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత లైఫ్ లైఫ్ టైం, జీవితకాలం, వేరే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, చీంగడ్లు వచ్చినా సరే, డెఫినెట్గా ఆర్థో డాక్టర్ గారికి చూపించుకొని దానికి సంబంధించిన మందులు వాడుకోవాలి. ఎప్పుడైనా కాలు వాపు రావడం కానీ, నొప్పి రావడం కానీ, జ్వరం రావడం కానీ, ఎర్రగా కమిలినట్టు ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనపడితే

0: వెంటనే డాక్టర్ గారికి చూపించి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందండి.
1: ఇప్పుడు స్టిక్లు అలాంటివన్నీ పట్టుకునే అవకాశం ఉంటుందంటారా?
0: లేదండి, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ముందు ఎలా నడుస్తున్నారో అలా హాయిగా నడుచుకోవచ్చు, బైక్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు,
1: చిన్న చిన్న వ్యాయామాలు కూడా
0: చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లము లేదు.
1: తర్వాత వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటండి?
0: సో మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన మొదటిది ఏంటంటే ఇన్ఫెక్షన్, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే చూపించుకోవడం. రెండోది ఏంటంటే కంటిన్యూస్ గా ఎక్సర్సైజెస్ అండి. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఆపరేషన్ అయిపోయింది కదా నాకు బాగైపోయింది అని అనుకుంటారు. సో డాక్టర్ గారు చేస్తారు ఇంకా నేనేం చేయక్కర్లేదని అనుకుంటారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనము మోకాలు మార్పిడి ఆపరేషన్ లో ఓన్లీ ఎముకను మారుస్తున్నాం. సో ఆ కీలు ఏదైతే అరిగిపోయిందో దాన్ని మారుస్తున్నాం, కానీ ఆ కీలు ముందు వెనక అన్ని పక్కల ఉన్న కండరాలు అలాగే ఉంటాయండి. సో చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు నడక తగ్గిపోవడం వల్ల ఆ కండరాలు చాలా మెత్తబడి ఎముకలతో పాటు అవి కూడా వీక్ అవుతాయి. మనం ఎముకను మారుస్తున్నాం కానీ కండరాలను మార్చడం లేదు. సో ఆ కండరాలని శక్తి పెంపొందించకపోతే మనం ఆపరేషన్ ఎంత బాగా చేసినా సరే ఆ పేషెంట్కి అంత పెయిన్ రిలీఫ్ కానీ అంత రోజువారీ కార్యక్రమాలు చేయడంలోనే అంత ఫ్రీనెస్ గానీ రాదండి. సో ఖచ్చితంగా ఆపరేషన్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఏంటంటే నేల మీద కూర్చోవడం కానీ, నేల మీద పడుకోవడం కానీ, హైట్ నుంచి దూకడాలు, సో స్ట్రెయిన్ఫుల్ యాక్టివిటీస్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ మనం ఏదైతే అమరుస్తున్నామో ఇంప్లాంట్స్ యొక్క మన్నికి ఎక్కువ కాలం ఉంటుందండి. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అనే పదం వాడుతూ ఉంటారు, అంటే ఏమిటండి?
0: ఈ మధ్య కాలంలో మనం రోజు వినేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇంతకు ముందు ఏంటంటే ఇందులో రెండు వర్గాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇంతకు ముందు మనం సర్జరీ చేయాలనంటే సుమారు ఒక 5 నుంచి 7 ఇంచెస్ మనము కోత ద్వారా ఆపరేషన్ చేసి ఈ ఇంప్లాంట్స్ ని అమర్చేవాళ్ళం. ఇప్పుడు మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ MIS అనే ద్వారా వల్ల ఏంటంటే మనం సుమారు ఒక 2-3 ఇంచెస్ కోత ద్వారా కొత్త రకం ఎక్విప్మెంట్ ద్వారా అతి చిన్న కోతలోని మనం సర్జరీ చేసి ఈ ఇంప్లాంట్స్ ని అమర్చడం జరుగుతుందండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కోత తక్కువ ఉండడం వల్ల తొందరగా కండరాలు హీల్ అవ్వడం కానీ, అలాగే తొందరగా పేషెంట్ నడకకి వెళ్ళడం కానీ, తొందరగా పేషెంట్ తన డైలీవారీ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఒకటి జరుగుతుందండి. రెండోది ఏంటంటే ఎనస్థీషియా, అంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు మత్తు ఇవ్వడంలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్. సో మనం నీ బ్లాక్ అని చెప్పి, ఎడక్టర్ కెనాల్ బ్లాక్ అని చెప్పి ఓన్లీ మోకాల దగ్గర ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ కాలు ఒక నొప్పి 24 గంటల నుంచి 48 గంటల వరకు పేషెంట్కి అంతగా నొప్పి రాకుండా మనం చేయడం జరుగుతుందండి. దీనివల్ల పేషెంట్ సర్జరీ చేసిన 24 గంటల లోపలే లేచి నడుచుకుని తన ఎక్సర్సైజెస్ మొదలు పెట్టడం జరుగుతుందండి.
1: బాగుందండి. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు ఒబేసిటీ వల్ల కూడా ఈ యొక్క మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, ఆహార నియమాలు పాటించినట్లయితే కొంతవరకు ఒబేసిటీ తగ్గించుకోవచ్చు, అలాగే ఆపరేషన్ తర్వాత ఈ శస్త్రచికిత్స అనంతరం కూడా ఆహార నియమాలు ఏమైనా ఉంటాయండి పాటించాల్సినవి?
0: సో ఆపరేషన్ మోకాల అరుగుదలకు సంబంధించి ఆహార నియమాలు అంటూ దీనికంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదండి. సో బట్ యాజ్ సచ్ బోన్ క్వాలిటీ, అంటే మనం ఈ ఏదైతే శస్త్రచికిత్స ద్వారా ఇంప్లాంట్స్ అమరుస్తున్నామో అది బోన్కే మనం అమరుస్తున్నాం. సో మన ఎముక ఏదైతే ఉన్నదో ఆ ఎముకు పటుత్వం పెంచుకోవడానికి ఖచ్చితంగా కాల్షియం అండ్ విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కానీ, ఆ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కానీ ఆ బోన్ స్ట్రెంగ్త్ పెరిగి సో వాటి యొక్క లైఫ్ టైం పెరుగుతుందండి.
1: ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయండి?
0: ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే, ఒకటి పాత రోజుల్లో కంప్యూటర్ నావిగేషన్ సర్జరీస్ అని వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అండి. సో రోబోట్ యొక్క సహకారం తీసుకోవడం ద్వారా ఖచ్చితత్వం బాగా పెరుగుతుంది. మన సర్జరీ ఎంత యాంగిల్లో పెట్టాలి, ఎంత కోత కొయ్యాలి, ఎంత ఇంక్లినేషన్లోనే మనం ఇంప్లాంట్ అమరుస్తున్నాం అన్నది పటిష్టమైన ఖచ్చితత్వంతో మనం చేయగలుగుతున్నాం. దానివల్ల ఏంటంటే ఇంకా 100% రిజల్ట్ని పేషెంట్కి అందించడం జరుగుతుందండి.
1: ఇంకేమైనా జాగ్రత్తలు చెప్తారా ఈ మోకాళ్ళ నొప్పుల గురించి, శస్త్రచికిత్స గురించి?
0: సో ఈ మోకాళ్ళ నొప్పులకి మనం ముందుగా గమనించాల్సింది ఏంటంటే, పాత రోజుల్లో అందరూ ముసలి వయసులోనే వస్తుందని చెప్పి యంగ్ ఏజ్లోని చిన్న వయసులో వచ్చిన వాళ్ళందరూ పట్టించుకోవడం లేదు. సో ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు మొదలైన తర్వాత వాళ్ళు ఒక 2-3 వారాలు చూసి తగ్గకపోతే ఖచ్చితంగా ఎముకల డాక్టర్ని సంప్రదించి చిన్నపాటి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఆ నొప్పుల్ని తగ్గించుకోవచ్చండి. అలాగే ఒక్కొక్కసారి ఈ మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్లే కాకుండా కీళ్లవాతం, చాలా రకాల కీలవాతాలు ఉంటాయి. సో కీలవాతం రకం అయితే గనక ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేసుకొని అది ఏ రకమైన కీలవాతం అని తెలుసుకొని దానికి సంబంధించిన మెడికేషన్ స్టార్ట్ చేస్తే గానీ ఈ కీలవాతం కంట్రోల్ అవనే అవ్వదండి. అలాగని ఈ కీలవాతం నెగ్లెక్ట్ చేసినట్టయితే మనం 50-60 సంవత్సరాలు చేయాల్సిన ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీని 30-35కే చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఫ్యూచర్లోని వాళ్ళ లైఫ్ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుందండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. మోకాళ్ళు నొప్పులు ఏ విధంగా వస్తాయి, అరుగుదల ఏ విధంగా జరుగుతుంది, వచ్చినప్పుడు ఆ మోకాళ్ళు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విధానం గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ ఉపాయాలు,

0: చక్కగా తెలియజేశారండి డాక్టర్ శ్రీధర్ గారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్తే.
2: మీరు ఇంతవరకు మోకాళ్ల అరుగుదల నివారణ అనే అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. కార్మికుల కార్యక్రమంలో తరువాతగా ఆకాశంబున కథానిక శ్రీమతి పెబ్బలి హైమావతి వారి కథానిక వింటారు.
3: నమస్కారం అండి. ఇప్పుడు నేను చదవబోతున్న కథ పేరు ఆకాశంబున నుండి. ఇంగ్లీష్ భాషా వ్యామోహం రాజమేలుతున్న నేటి కాలంలో అపర్ణ పట్టుబట్టి తెలుగు ఎంఏ చేసి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆ రోజే తన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి స్కూల్కి వచ్చింది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అటెండర్ వెంట రాగా స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది ఆమె. కొత్త తెలుగు టీచర్ వస్తున్నారంటే ఏ వయసు మళ్లిన వారు, నడి వయసు వారు వస్తారని అనుకున్నారు. గాని ఇంత చిన్న వయసు అమ్మాయి తెలుగు టీచర్గా రావడం వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ కాలంలో కూడా ఇంకా తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు ఉన్నారా అని ఆమెను వింత జంతువును చూసినట్లుగా చూశారు అంతా. ఇలాంటివన్నీ బాగా అలవాటైపోయిన అపర్ణ వారి చూపులను నవ్వులను ఏమాత్రం పట్టించుకోకుండా తనను తాను పరిచయం చేసుకుని క్లాస్ రూమ్కు వెళ్లిపోయింది. తెలుగు వారే ఉండి తెలుగు భాష అంటే ఇంత చిన్న చూపు ఎందుకు వీళ్ళకి అనుకుంది అపర్ణ. అసలు ఇలాంటి వారి వల్లనే అమృతమయమైన తెలుగు భాష మృత భాషగా మారిపోతోంది అనుకుంది బాధగా. ఇతర రాష్ట్రాల వారు తమ భాషా సంస్కృతులను ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ ఉంటే మన తెలుగువారికి మాత్రం మన భాష పట్ల ఎందుకింత అలసత్వం, తెలుగులో మాట్లాడమే చిన్నతనంగా భావిస్తున్నారెందుకు అనుకుంది అపర్ణ ఆవేదనగా. అంతలోనే ఎవరో ఏదో చేయలేదని బాధపడే కంటే ముందు నేనేం చేయగలను ఈ పరిస్థితిని మార్చేందుకు అని తనను తాను ప్రశ్నించుకుంది. దాని ఫలితమే భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుంది. స్కూల్లో ఎవరు ఎలా అనుకున్నా అందరితోనూ స్నేహంగా ఆత్మీయంగా మెలిగే అపర్ణ తీరు తోటి టీచర్లందరినీ ఎంతో ఆకట్టుకుంది. అందరూ ఆమెతో స్నేహంగా మెలగసాగారు. ఆ రోజు 9వ తరగతి క్లాసులో భర్తృహరి సుభాషితాలను అర్ధతాత్పర్యాలను వివరిస్తోంది అపర్ణ.

నుండి అస్తకాముది పయోది నుండి పవనాందోలోకముంజేనే గంగాకులంకష పెకుబంగుల వివేక భ్రష్ట సంపాతముల్. గంగానది ఆకాశమునందు ఉండి ఈశ్వరుని తల మీద నివసించి అక్కడి నుండి హిమాలయముల మీదకును దాని మీద నుండి భూమి మీదకును ప్రవహించి భూమి మీద నుండి సముద్రంలోనికి అక్కడి నుండి పాతాళమునకు చేరినది. అదేవిధంగా వివేకం లేనివారు ఎంత ధనవంతులైనా ఏ కులంలో పుట్టినా ఎంత చదువు చదువుకున్నా చివరికి ఇలా అధోగతి పాలవుతారు అంటూ ఆ పద్యాన్ని రాగయుక్తంగా చదివి భావాన్ని వివరించింది అపర్ణ. పిల్లలంతా మంత్రముగ్ధులైనట్లుగా పాఠాన్ని వినసాగారు. అదే సమయంలో మ్యాథ్స్ టీచర్ శ్రీనాథ్ తన క్లాసుకు వెళుతూ అపర్ణ ఆ పద్యాన్ని రాగయుక్తంగా చదివి అర్థాన్ని వివరించడం విని అక్కడే నిలుచుండిపోయాడు. క్లాసుకు వెళ్లాలనే సంగతి మరిచినట్లుగా అదే దారి నుండి తన క్లాసుకు వెళుతున్న హిస్టరీ టీచర్ భారతి శ్రీనాథ్ని చూసి, ఏమిటి సార్ క్లాసుకు వెళ్లకుండా అలా నించుండిపోయారు అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ మాటతో కొంచెం సర్దుకున్న శ్రీనాథ్, ఏం లేదండి, అపర్ణ గారు పాఠం చెప్తుంటే కాళ్లు కదలనని మొరాయించాయి అన్నాడు నవ్వుతూ. అవును నిజమే, తను పాఠం చెప్తూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అంది భారతి చిన్నగా నవ్వుతూ. అంతవరకు తెలుగు అంటే చిన్న చూపు చూసిన శ్రీనాథ్ అపర్ణకి ఆమె చెప్పే పాఠానికి పెద్ద అభిమాని అయిపోయాడు. మెల్లగా అపర్ణతో స్నేహం కలిపాడు. స్నేహపూరితంగా మాట్లాడే శ్రీనాథ్ తీరు అపర్ణకి కూడా నచ్చింది. అందరితో మాట్లాడినట్లే అతడితో కూడా నిస్సంకోచంగా మాట్లాడసాగింది. అపర్ణ రూపంతో పాటు ఆమె మృదు స్వభావం కూడా శ్రీనాథ్కి ఎంతో నచ్చింది. ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే తన మనసులో మాటను అపర్ణకు చెప్పాడు. ఇన్ని

ఇన్నాళ్ల పరిచయంలోనూ హద్దులు దాటని అతడి తీరు అపర్ణను కూడా ఆకట్టుకుంది. అతడు ఇలా పెళ్లి ప్రస్తావన తెచ్చినందుకు పెద్దగా ఆశ్చర్యపు లేదు కూడా. ఏదో ఒకరోజు అతడు తనకి ప్రపోజ్ చేస్తాడని అనుకుంటూనే ఉంది. అందుకే వెంటనే తన అంగీకారాన్ని తెలియజేసింది అపర్ణ. థ్యాంక్ యూ, మీరు అంగీకరించడంతో నా మనసులోని భారం అంతా తీరిపోయింది. నేను ఈ రోజే మా అమ్మా నాన్నలతో చెప్తాను మన గురించి, మీరు కూడా మీ వాళ్లతో మాట్లాడండి అన్నాడు శ్రీనాథ్ ఆనందోద్వేగాలతో. అపర్ణ అంగీకారం వినడంతోనే అతడికి గాల్లో తేలినట్లుగా ఉంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మా నాన్నలతో చెప్పాలని ఆరాట పడిపోయాడు శ్రీనాథ్. అపర్ణ, సరే శ్రీనాథ్ గారు, నేను ఈ రోజే మా ఊరు వెళ్లి మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను అంది ఉత్సాహంగా. నేను కూడా ఈ రోజే మాట్లాడతాను మా వాళ్లతో అన్నాడు శ్రీనాథ్ ఆనందం నిండిన గొంతుతో. ఆ రాత్రి భోజనాల దగ్గర తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పాడు శ్రీనాథ్. కొడుకు మాటలు విని గంగాధరం చురుగ్గా చూశాడు శ్రీనాథ్ బంక. అప్పుడే అంత పెద్దవాడివి అయిపోయావా అన్నట్లు. అంతే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా తన అయిష్టాన్ని వ్యక్తం చేశాడు. సావిత్రమ్మ భర్తలా మౌనం వహించలేకపోయింది. మంచిదేరా, మాకు పిల్లని వెదికే శ్రమను తగ్గించావు. ఇంతకీ అమ్మాయి మన కులమేనా, మనవాళ్లే కదా అని అడిగింది. మనవాళ్లే అనుకుంటానమ్మా, ఆమె రూపం మాట తీరు చూస్తే అలాగే ఉంది అన్నాడు శ్రీనాథ్. అనుకోవడం ఏమిట్రా, కులం గోత్రం తెలుసుకోకుండా పెళ్లిదాకా ఎలా వచ్చావురా? మన వాళ్లందరూ కులంతో పాటు శాఖ గోత్రం ఎంత పట్టింపుగా చూస్తారో తెలుసు కదా నీకు. మీ పెదనాన్న కొడుకు మన శాఖ కాని అమ్మాయిని చేసుకున్నాడని ఇంట్లోకి రానివ్వలేదు కదరా. మనకి కూడా అంతే కదా, ఏమాత్రం తేడా వచ్చినా నలుగురిలో మనం తలెత్తుకుని తిరగలేము అంటూ భర్త వైపు చూసి, ఏమిటండి మీరేమీ మాట్లాడరు అంది కోపంగా. నువ్వు చెప్తున్నావు కదా, నీ మాటే నా మాట, ఇందులో ఎటువంటి తేడా లేదు అంటూ చెయ్యి కడుక్కొని లేచిపోయాడు గంగాధరం అక్కడి నుండి. తండ్రి అలా అర్ధాంతరంగా భోజనం దగ్గర నుండి లేవడం చూసి శ్రీనాథ్ ఆలోచనలో పడ్డాడు. అయినా ఇంకా చావని ఆశతో తల్లితో అన్నాడు, సరేమ్మా, రేపు నేను కనుక్కుంటాను తన కులం ఏమిటో. తల్లితో అలా అన్నాడే గాని కులం గూర్చి అపర్ణని ఎలా అడగాలో బోధపడలేదు అతడికి. అన్యమనస్కంగానే స్కూల్కి వెళ్లాడు ఆ రోజు. అపర్ణ తమ ఊరికి వెళ్తానని చెప్పింది కనుక ఆమెతో మాట్లాడే అవకాశం కలగలేదు శ్రీనాథ్కి. అయితే ఆమె ఊరి నుండి వచ్చేదాకా ఆగలేకపోయాడు. స్కూల్లో రైటర్ని మంచి చేసుకుని అపర్ణ జాయినింగ్ రిపోర్టు సర్టిఫికెట్లు తీసుకుని పరిశీలించాడు. కులం అన్న చోట డాష్ పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎలా అపర్ణ కులం తెలుసుకోవడం అనే ఆలోచన అతడిని స్థిమితంగా ఉండనివ్వలేదు. భారతితో అపర్ణ కొంచెం సన్నిహితంగా ఉంటుంది కనుక ఆమెకేమైనా తెలుసేమోనని అడిగాడు. ఏమోనండి, మా మధ్య కులాల గురించి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు, అయినా తన కులం గురించి ఆరా తీస్తున్నారు, ఏమిటి సంగతి అంది భారతి టీజ్ చేస్తున్నట్లుగా. అబ్బే ఏమీ లేదండి అంటూ తడబాటుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు శ్రీనాథ్. భారతి అర్థమైందిలే అన్నట్లుగా నవ్వింది. అపర్ణ కులం గురించి ఫోన్లో అడిగి తెలుసుకునేందుకు మొహమాటంగా అనిపించింది అతడికి. మన్నాడు ఆమెను స్కూల్లో కలిసే వరకు నిమిషం ఒక యుగంలా గడిపాడు శ్రీనాథ్. వెలిగిపోతున్న ముఖంతో స్కూల్కి వచ్చిన అపర్ణను చూడడంతోనే శ్రీనాథ్కి అర్థమైపోయింది ఆమె తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించారని. ఈ కులం అడ్డు కాస్త తీరిపోతే మా ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కదా అనుకున్నాడు శ్రీనాథ్ ఆశాభావంతో. అపర్ణకు మెసేజ్ పెట్టాడు శ్రీనాథ్ సాయంత్రం స్కూల్ అయ్యాక పార్కులో కలుద్దామని. తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారనే ఆనందాన్ని శ్రీనాథ్తో పంచుకోవాలనే ఉద్దేశంతో వెంటనే సరే అని రిప్లై ఇచ్చింది అపర్ణ. అనుకున్నట్లే ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. అతన్ని చూడడంతోనే వెలిగిపోతున్న ముఖంతో, శ్రీనాథ్ గారు, మన పెళ్లికి మా అమ్మ నాన్నగారు ఒప్పుకున్నారండి అంది ఎంతో ఉద్వేగంగా. ఆ మాట మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది అపర్ణ, కానీ మా పేరెంట్స్ మాత్రం మన పెళ్లికి ఆదిలోనే గండి కొట్టారు. మా వాళ్లకి పట్టింపులు చాలా ఎక్కువ. మా పెదనాన్నగారి అబ్బాయి మా శాఖ కాని అమ్మాయిని చేసుకున్నాడని వాడిని మా కుటుంబం నుండి వెలివేశారు మా పెదనాన్న. నాకు ఈ కులాల మీద ఎలాంటి పట్టింపు నమ్మకం లేదు, కానీ మా వాళ్లకి చాలా పట్టింపులు ఉన్నాయి. ముందు మీ కులం ఏమిటో తెలుసుకురమ్మన్నారు అన్నాడు శ్రీనాథ్ నీరసంగా. అతడు కులం మాట ఎత్తడంతోనే అపర్ణ ముఖం ముడుచుకుపోయింది. అయినా తనని తాను సంభాళించుకుంటూ, శ్రీనాథ్ గారు, నాకు గాని మా ఇంట్లో వారికి గాని కులమతాలు పట్టింపులు లేవండి. మా నాన్నగారు మానవులదంతా ఒకే కులం అని, మానవత్వమే మన మతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకని నా సర్టిఫికెట్స్లో గాని మా చెల్లి తమ్ముడు

0: సర్టిఫికెట్స్లో కానీ కుల మతాలని బ్లాంకుగా వదిలేశాము అంది అపర్ణ స్థిరంగా. కానీ మా వాళ్ళు అవి తప్పనిసరిగా ఉండాలంటున్నారు అపర్ణ అన్నాడు శ్రీనాథ్ హీనస్వరంతో. అయితే ఏం చేద్దాం, ప్రేమించడానికి అడ్డురాని కులం పెళ్లికి అడ్డు వస్తుందా? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏమైంది? మనిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టమే కదా, స్వతంత్రించి పెళ్లి చేసుకుందాం, నెమ్మది మీద వాళ్లే సర్దుకుంటారు అంది అపర్ణ. మీకు వాళ్ల సంగతి తెలియదండి, పట్టుదలలు చాలా ఎక్కువ. మనం అలా పెళ్లి చేసుకుంటే మా నాన్నగారు కూడా మా పెదనాన్నగారిలాగే మనల్ని వెలివేస్తారు. కష్టపడి నన్ను కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఇంతటి వాడిని చేసినందుకు వాళ్ళని నేను ఎలా కష్టపెట్టగలను? అసలు ఇవన్నీ ఎందుకండి? మీ రూపము, మాట, తీరు మీరు బ్రాహ్మలని చెప్పకనే చెబుతోంది. కేవలం మీ శాఖ ఏమిటో చెప్పండి చాలు, సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు శ్రీనాథ్ చొరవగా. అతడి మాటలు వినడంతోనే అపర్ణకు అంతవరకు శ్రీనాథ్ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఎగిరిపోయాయి. అయినా మనసు కూడదీసుకుని మెల్లగా చెప్పింది, చూడండి శ్రీనాథ్ గారు, నా రూపాన్ని మాటను చూసి నా కులాన్ని నిర్ధారించుకుని నన్ను ప్రేమించడం మొదలుపెట్టారా? ఇంతకాలం మీరు నన్నుగానే ఇష్టపడుతున్నారని అనుకున్నాను. కులం ప్రాతిపదికగా నన్ను ప్రేమించి పెళ్లాడాలి అనుకుంటే అందుకు నేను సరిపోనండి. మీరు కోరుకున్న కులం కాదు నాది. అసలు నాకు ఏ కులము లేదు, కనుక మనం పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. మనం అధ్యాపకులుగా స్కూల్లో పిల్లలకు కుల మత జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెబుతూ మనమే ఆచరించకపోతే ఎలా సార్? అంది అపర్ణ సూటిగా. అది కాదు అపర్ణ, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ మా పేరెంట్స్ కోసం అంటున్నా అతడి మాటలను కట్ చేస్తూ, అంత ఇష్టమైతే కుల ప్రమేయం లేకుండా వారికి నచ్చజెప్పి మన పెళ్లికి ఒప్పించండి అంది అపర్ణ. అదే తుది నిర్ణయం అన్నట్టుగా. అది కాదు అపర్ణ, మన శాఖ ఒకటి కాకపోయినా కులం ఒకటైతే చాలు, ఎలాగోలా వాళ్ళని ఒప్పించేస్తాను. నిజం చెప్పండి అపర్ణ, మీరు బ్రాహ్మలే కదూ అని అడిగాడు ఆరాటంగా. అతడు అలా అడగడంతో నవ్వాలో ఏడవాలో తెలియలేదు అపర్ణకు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ కులమతాల పట్టింపులు ఏమిటి? కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ఈ కుల రక్కసిని పెంచి పోషిస్తున్నారు. అమాయక ప్రజలు వారి మాటలు నిజమని నమ్మి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న కొడుకు కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆమెను ఆమె బిడ్డను అతి కిరాతకంగా చంపేశారు. ఇదనే కాదు, ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక మూల ఇలాంటి వార్తలు కనబడుతూనే ఉన్నాయి. అందుకే నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలని ఆయన కులమతాల్ని త్యజించారు. ఇప్పుడు శ్రీనాథ్ మాటలకి లొంగిపోతే నాన్నగారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చినట్లే కదా, అలాంటి పరిస్థితి ఎన్నటికీ రానివ్వను అనుకుంది స్థిరంగా. సారీ శ్రీనాథ్ గారు, మన మధ్య కులాల ప్రసక్తి వచ్చింది కనుక మన పెళ్లి జరగదు, ఇంతటితో ఈ ప్రస్తావన వదిలేద్దాం అంటూ మరో మాటికి అవకాశం ఇవ్వకుండా పార్కుల నుండి బయటకు నడిచింది అపర్ణ. చేష్టలుడిగిన వాడిలా నించుండిపోయాడు శ్రీనాథ్. నడుస్తూ అనుకుంది అపర్ణ, ఇలాంటి వారి ఆదర్శాలన్నీ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడానికే గాని ఆచరణలో మాత్రం శుష్కప్రియాలుగానే మిగిలిపోతాయి అనుకుంది. వెంటనే ఆమెకు భర్తృహరి గారి సుభాషితం ఆకాశంబున నుండి శంబుని శిరం వందుండి అనే పద్యం గుర్తుకు వచ్చింది. ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న అతడి వ్యక్తిత్వం ఇంత అల్పమైందా, చివరికి ఇంత దిగజారిపోయింది అతడి స్థాయి అనుకుంది మనసులోనే. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా అన్న గురజాడగారి అడుగుజాడల్లో నడిచే నాన్నగారే నాకు ఆదర్శం అనుకుంది దృఢంగా. నో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం 9 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి సాధించి గెలిచిన స్నేహ ఆమె దృష్టిపథంలో నిలిచింది ఎంతో స్ఫూర్తినిస్తూ.
1: మీరు ఇంతవరకు శ్రీమతి పెబ్బలి హైమావతి వారి ఆకాశంబున నుండి కథానికి విన్నారు. కార్మికుల గీతాన్ని వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు చిత్రగీతంతో పాటు స్వచ్ఛతా హీ సేవ సఫాయి మిత్ర సమ్మాన్ అనే అంశం కోసం కూడా ఈరోజు తెలుసుకుంటాం. సఫాయి మిత్ర సమ్మాన్ అంటే ఎవరైతే కార్యాలయాలు, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమించే పారిశుధ్య కార్మికులు అని అర్థం. వీరిని గౌరవించడం, వారికి సహకరించడం గురించి చేపట్టిన ఒక చక్కని నినాదం. ఈ అంశంలో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజు కష్టపడే పారిశుధ్య కార్మికులను సఫాయి మిత్రులు అంటారు. వారు తెల్లవారుజామునే వీధుల్ని ఊడ్చడం, చెత్తను సేకరించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి పనులన్నీ చేస్తారు. వారు చేసే ఈ సేవ వల్ల మనమందరం పరిశుభ్రమైన వాతావరణంలో జీవించగలుగుతున్నాం. వారిని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. మనం వారితో మర్యాదగా మాట్లాడాలి, వారికి ధన్యవాదాలు కూడా తెలియచేయాలి. వారి పనికి అడ్డంకులు కలిగించకుండా వారికి సహకరిస్తూ ఉండాలి. వారి కార్యాలయాల్లో, అంటే మనం ఉన్న కార్యాలయాల్లో కూడా కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా డస్ట్బిన్స్లో వేస్తూ తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించుకోవాలి మనందరం. కార్యాలయ ప్రాంగణాల్లో పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రతి ఉద్యోగి వీటిని బాధ్యతగా పాటించాలి. ఇళ్ల వద్ద కూడా ఇంటి చెత్తను సక్రమంగా ఇవ్వాలి. వీధుల్లో చెత్త వేయకూడదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు, వ్యాధులు తగ్గుతాయి కదండి. ప్రజా ప్రదేశాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు బస్టాండ్స్లో, పబ్లిక్ పార్కుల్లో, రైల్వే స్టేషన్లో, అది మన అందరిది కదా, మనం ఒక్కరమే చేస్తే ఏమైపోతుందిలేనని మన దగ్గరున్న చెత్తని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి గోళ్లపై విసిరేస్తాం. ఉమ్ములు వేసేస్తుంటారు. కొంతమంది మూత్ర విసర్జన కూడా చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయకూడదు. అలా అవన్నీ చేయకుండా మన పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకుంటే మనం పారిశుధ్య కార్మికులకు కొంత

పనిని తగ్గించిన వాళ్ళు అవుతాం, వాళ్ళకి సహకరించిన వాళ్ళు అవుతాం నిజంగా. అది మనందరి బాధ్యత కూడా అని తెలుసుకోవాలి. మన సఫాయి మిత్రుల్ని గౌరవిస్తూ వారికి సహకరిస్తూ పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములుగా నిలుద్దాం. ఇదండి ఈనాటి స్వచ్ఛతా హి సేవలో సఫాయి మిత్ర సమ్మాన్ కోసం తెలుసుకోవడమే కాదు పాటిస్తాం కూడా. ఒక చిత్రగీతాన్ని కూడా విందాం. వినబోతున్న చిత్రగీతం ఖడ్గం చిత్రం కోసం హనీ పాడిన పాటను వింటారు.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెలియములో సమయం 1:20 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. అలాగే 1:30 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు హవర్లీ అప్డేట్ వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు

0: గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74,00,000 రూపాయలు నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశవ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్దికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
0: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధాచౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాచౌహాన్ మాట్లాడుతూ, మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగిని నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34తో ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్ పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ్ సే స్ట్రీట్ వెండర్స్ కో ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. గావో మే బనే 5 లాఖ్ సే జ్యాదా కామన్ సర్వీస్ సెంటర్స్ సర్కార్ కి సేవాఓ కో గావో తక్ లే గయే హై.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
1: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా, అదే విధంగా వైద్య కేంద్రంగా మరింత విరాజశీలత ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచం లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వం కావాలి. అదేవిధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గీతలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల

0: విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 1,27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10,00,000 రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్బంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80,00,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మారాథాన్ ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరం గాను జరిగిన హవర్లీ అప్డేట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: पायदान ऊपर चढ़कर अब सातवें स्थान पर पहुंच गया है. एक और गोल्ड हासिल किया है भारत ने. और खास बात यह है श्रोताओं कि आज का हर अपडेट हमने शुरू किया है गोल्ड के साथ, स्वर्णिम सफलताओं के साथ. तो मेडल टैली में भारत अब 10 गोल्ड, 21 सिल्वर और 28 ब्रॉन्ज के साथ कुल 59 पदकों के साथ सातवें स्थान पर है. शुरुआत करते हैं हम आज के इस वक्त के गोल्ड मेडल के साथ. भारतीय पुरुषों की कंपाउंड टीम ने एशियन गेम्स में गोल्ड मेडल जीता. साहिल जाधव, कुशल दलाल और टी गणेश मणिरत्नम की टिकड़ी ने फाइनल में चीन को 238-237 से हराया. पहले राउंड में भारतीय तीरंदाजों ने 2-9 लगाए थे, लेकिन आखिरी 18 तीरों में परफेक्ट 10 स्कोर किया. इसके पहले सेमीफाइनल में कोरिया पर 236-229 से जीत के साथ फाइनल में भारत ने प्रवेश किया था. और इस तरह कंपाउंड टीम इवेंट में भारत ने क्लीन स्वीप किया है, जिसमें महिला टीम और मिक्स टीम के गोल्ड मेडल भी शामिल है. तो आज का दिन बेहद शानदार रहा है भारतीय तीरंदाजों के लिए. 3 स्वर्ण पदक हासिल किए हैं उन्होंने. हम बता दें कि साहिल जाधव ने मिक्स टीम और पुरुष टीम में 2 स्वर्ण अपने नाम किए हैं. बॉक्सिंग में कपिल पोखरिया ने 90 किलोग्राम भार वर्ग में कांस्य पदक हासिल किया. सेमीफाइनल मुकाबले में कपिल उज्बेकिस्तान के तुराबे खबीबुल्लायेव से हार गए, लेकिन लवलीना पहुंच गई हैं गोल्ड मेडल बाउट में. लवलीना बरगोहेन ने महिलाओं के 75 किलोग्राम भार वर्ग के सेमीफाइनल में कजाकिस्तान की नतालिया बोगदानोवा को 3-2 के स्प्लिट डिसीजन से हराया. इसके अलावा परवीन हुड्डा महिलाओं के 65 किलोग्राम वर्ग के सेमीफाइनल में चीन की ली शू को 5-0 से हराकर पहले ही फाइनल में प्रवेश कर चुकी हैं. पुरुषों में अंकुश पंघाल 80 किलोग्राम भार वर्ग के फाइनल में पहुंच चुके हैं. तो कम से कम 3 सिल्वर मेडल पक्के हैं बॉक्सिंग से. हालांकि हम बिल्कुल चाहेंगे कि मेडल का रंग सुनहरा ही हो. इसके अलावा प्रिया घनघस और नरेंद्र बेरवाल ने कांस्य पदक हासिल किए हैं. तो कपिल का कांस्य पदक मिलाकर कुल 3 कांस्य पदक भारत ने हासिल किए हैं बॉक्सिंग में. इसके बाद स्क्वाश में भी मेंस टीम ने अपना पदक पक्का कर लिया है। भारतीय टीम ने कतर को 2-0 से हराकर सेमीफाइनल में प्रवेश किया। अब है सिंह अम्मार अल्तामिमी से 3-0 से जीते, वहीं वीर चोटरानी बादेर अलमोगरेबी से 3-1 से जीते।

ఏంటి మహిళావాణి. హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్త్రీలు మాత్రమే ఫోన్ కాల్ ద్వారా మీకు నచ్చిన పాటలను వినడానికి కాల్ చేయవలసిన నెంబర్స్

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. హలో, బాగున్నారికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు అనురాధ అండి, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: అనురాధ గారు, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: శుభలగ్నం సినిమా నుంచి చిలుక ఈ తోట లేక పాట కావాలి.
0: ఓకేనండి, ప్లే చేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: హలో, బాగున్నారా? మీ పేరండి?
1: నా పేరు మహాలక్ష్మి అండి.
0: మహాలక్ష్మి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: చిన్నపిల్లడితో మూవీ నుంచి అండి. ఎటో వెళ్ళిపోయింది మనసు.
0: ఓకేనండి, వేస్తున్నాం, వినండి.

మహిళావాణి హలో బాగున్నారకి ఫోన్ లైవ్ కాల్. లేడీస్ మాత్రమే కాల్ చేసి పాటలు వింటున్నారు. నెక్స్ట్ ఏ కాల్ని మనం వినబోతున్నామో చూద్దాం. హలో హలో హలో హలో మేడం, మీ మాటలు క్లారిటీగా వినిపించటం లేదు, చెప్పండి. హలో హలో, మీరు అడిగిన పాటను ప్లే చేస్తున్నాం. నా ఇష్టం మూవీ నుంచి ఓ సాతియా.

0: मैंग्रोव वन और यूनेस्को की विश्व धरोहर स्थल है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक के आज दोपहर के कारोबार में वृद्धि दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 343 अंक बढ़कर 72,872 जबकि निफ्टी 37 अंक की वृद्धि के साथ 22,753 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। सरकार ने यात्री वाहनों के लिए नए कॉरपोरेट औसत ईंधन दक्षता नियम अधिसूचित किए। इनका लक्ष्य 5 वर्षों में ईंधन दक्षता में 16% से अधिक सुधार करना। भारत और कतर ने भारत में $10 अरब की निवेश प्रतिबद्धता की प्रगति की समीक्षा की। मुक्त व्यापार समझौते की वार्ता को गति देने पर भी चर्चा। नेपाल में लगातार बारिश के कारण उत्तरी बिहार में बाढ़ की स्थिति गंभीर, 200 से अधिक गांव प्रभावित। जापान एशियाई खेलों में भारत ने आज कंपाउंड तीरंदाजी में 3 स्वर्ण और ट्रैप मिक्स टीम स्पर्धा में 1 स्वर्ण पदक जीता। 10 स्वर्ण सहित पदकों की संख्या 59 हुई। और गुवाहाटी में भारत ने वेस्टइंडीज के साथ दूसरे एक दिवसीय क्रिकेट मैच में टॉस जीतकर गेंदबाजी का फैसला किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम వాతావరణ సమాచారం. విశాఖపట్నంలో ప్రస్తుత వాతావరణం పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రత వివరాలు సుమారు 31 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా గాలుల వేగం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. గాలిలో తేమ 70% నుండి 76% పైగా నమోదు కానుంది. పౌర విమానయాన కేంద్రం వారు అందించిన ఉష్ణోగ్రతలలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉండి తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశముంది. మత్స్యకారులకు ముఖ్య సూచన. విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షాల సమయంలో సముద్రంలో దృశ్యమానత తగ్గే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షాల సమయంలో సముద్రం అలజడిగా మారవచ్చు. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఈనాటి వాతావరణ విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానంలో ఒకే చిత్రానికి సంబంధించిన తెలుగు సినిమా పాటలను వింటారు. చిత్రం అభినందన. వినబోతున్న చిత్రగీతం ఎస్ జానకి గారి గళం నుంచి వెలువడింది.

మీరు ఇంతవరకు ఏకచిత్రగానం మాధుర్యాన్ని యుగళగాలాలతో అభినందన సినిమా పాటలుగా విన్న శ్రోతలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 20 సెకన్లు. ఇంతటితో మా మొదటి ప్రసారాలు సమాప్తం. 102 MHz FM ద్వారా ప్రసారాలు కొనసాగుతూ ఉంటాయి. తిరిగి ఈనాటి సాయంత్రం ప్రారంభమయ్యే 2వ ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 927 KHz మీడియం వేవ్పై ప్రారంభమవుతాయి. అలాగే 102 MHz FM ద్వారా కూడా వినవచ్చు. అంతవరకు సెలవు. తీరు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 5:02. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం యువత నిద్రలేమి, జాతీయ ఉత్పాదకత పడిపోవడం, ఆర్థిక నష్టం వీటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఏం చేస్తుంటాం? మొబైల్ చూస్తాం, సోషల్ మీడియాలో కొద్దిసేపు గడుపుదామని అనుకుంటాం. కానీ చూస్తూ చూస్తూ సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. చివరకు నిద్రపోయే సమయానికి రాత్రి 12 గంటలు దాటిపోతుంది. మరుసటి రోజు ఉదయం లేవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మన శరీరంలో ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన జీవగడియారం ఉందనే విషయం మనం మర్చిపోతున్నాం. ఈ జీవగడియార దాడి లేదా సర్కాడియన్ రిథం దెబ్బతినడం వల్ల శారీరకంగా, మానసికంగా యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, దీని పరిష్కారాలు ఏమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకునే ముందు ఒక పాట విందాం. ఛాన్స్ చిత్రం నుండి రఘు కుంచే పాడిన పాట విందాం.

మనం యువవాణిలో నిద్రలేమి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సరళంగా చెప్పాలంటే ప్రకృతిలోని రాత్రి పగలు మార్పులకు అనుగుణంగా మన శరీరం పనిచేసే ఒక 24 గంటల అంతర్గత జీవ గడియారం మన శరీరంలో ఉంటుంది. పొద్దున్నే సూర్యోదయం కాగానే మన కంటిపై వెలుతురు పడగానే మెదడు కోర్టిసాల్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది మనల్ని మేల్కొల్పి చురుగ్గా ఉండేలా చేస్తుంది. అలాగే చీకటి పడగానే మెదడులోని పినాయిల్ గ్రంథి మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల మనకి నిద్ర వస్తుంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మనం రాత్రి వేళల్లో కూడా శక్తివంతమైన ఎల్ఈడి లైట్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మన కంటి మీద పడుతుంది. దీనివల్ల మన మెదడు ఇంకా పగలే ఉందేమోనని భ్రమపడి మెలటోనిన్ హార్మోన్ని ఉత్పత్తి చేయడం ఆపివేస్తుంది. ఫలితంగా నిద్రపోవాలని అనుకున్నా కంటికి నిద్ర రాదు, కళ్ళు మూసుకున్నా మెదడు నిరంతరం ఆలోచనలతో పరిగెడుతూనే ఉంటుంది. రోజంతా ఆఫీస్ పని లేదా చదువు ఒత్తిడి వల్ల తమకంటూ ఒక సొంత సమయం లభించని యువత రాత్రి వేళల్లో నిద్రని త్యాగం చేసి మరీ సోషల్ మీడియా, రీల్స్ లేదా ఓటీటీ సినిమాలు చూస్తూ గడుపుతూ ఉంటారు. దీనినే శాస్త్రీయంగా రివెంజ్ బెడ్ టైమ్ ప్రోక్రాస్టినేషన్ అంటారు. రాత్రి వేళల్లో చురుగ్గా ఉండటానికి టీ, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, అర్ధరాత్రి దాటిన తర్వాత ఆన్లైన్ యాప్లలో లభించే ఆయిల్, జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఇంకా ఏ నష్టాలు ఉన్నాయనేది మరొక పాట విన్న తర్వాత తెలుసుకుందాం. క్రేజీ చిత్రం నుండి గోపికా పూర్ణిమ సుచిత్ పాడిన పాట.

మనం ఒక్క రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఒకరోజు నిద్ర సరిగ్గా లేకపోతేనే మన శరీరం స్పందించే తీరు మారిపోతుంది. ఏకాగ్రత లోపించడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. మెదడు మందగించినట్లు అనిపించడం, జ్ఞాపక శక్తి తగ్గడం నిద్రలేమి తక్షణ లక్షణం. మనం రాత్రి పడుకున్నప్పుడే మన శరీర కణాలు తమను తాము మరమ్మతు చేసుకుంటాయి. నిద్ర తగ్గినప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. నిద్రలేమి మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే అమిగ్డలాపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల నిరాశ, డిప్రెషన్, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మరి ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడడం ఎలా? మన జీవ గడియారాన్ని తిరిగి మునుపటి స్థితికి ఎలా తీసుకురావాలి? దీనికే వైద్య నిపుణులు సూచించే అద్భుతమైన మార్గం స్లీప్ హైజీన్, అనగా ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు పాటించడం. పడుకోవడానికి కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట ముందు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టేయాలి. నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం వల్ల మెదడు ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. వారంలో అన్ని రోజులు, చివరికి శని ఆదివారాల్లో కూడా ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత టీ, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆపేయాలి. పొద్దున్నే గడియారాన్ని రీసెట్ చేయడానికి అత్యంత శక్తివంతమైన ఉద్దీపనగా పనిచేస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల నిద్ర నాణ్యత అనేది పెరుగుతుంది. ఇప్పుడు మరొక పాట విందాం.

యువతలో నిద్రలేమి మరియు జీవగడియారం దెబ్బతినడం అనేది కేవలం ఒక వ్యక్తిగత ఆరోగ్య సమస్య అని అనుకుంటారు, కానీ అది కాదు. ఇది సుదీర్ఘ కాలంలో దేశ పురోగతిపై మరియు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల ప్రకారం సరైన నిద్ర లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే ఉత్పాదకత లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జీడిపిలో 1% నుండి 3% వరకు నష్టం వాటిల్లుతుంది. ఉత్పత్తి చేయాల్సిన వయస్సులోనే యువత ఆసుపత్రులు పాలు కావడం వల్ల వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా హెల్త్ కేర్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల దేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతుంది. దేశానికి అత్యంత అనుకూలమైన అంశం మన యువశక్తి, కానీ మానసికంగా శారీరకంగా క్షీణించిన యువత దేశ అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఉపయోగపడలేరు. నిద్రలేమి వల్ల మెదడులోని ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ దెబ్బతింటుంది. ఇది కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దేశంలో స్టార్టప్ సంస్కృతి మరియు పరిశోధన రంగాలు వేగంగా పురోగమించాలంటే యువతలో సృజనాత్మకత, ఆలోచన శక్తి చాలా అవసరం. నిద్రలేమి దీనిని దెబ్బతీస్తుంది. నిద్రలేమి అనేది కేవలం వ్యక్తిగత అలవాటు కాదు, అది దేశ సమిష్టి ప్రగతికి ఆటంకం కలిగించే నిశ్శబ్ద సంక్షోభం. ఇప్పుడు మరొక పాట విందాం. ఫిబ్రవరి 14 చిత్రం నుండి రంజిత్ జీన్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు.

యువతకు సరైన నిద్ర లేకపోవడం వల్ల దేశ ఉత్పాదకతకు ఆర్థిక ప్రగతికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి అన్నప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అదేంటంటే, మొబైల్ కాదు, ముందుగా మన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆలస్యంగా మేల్కొనడం కాదు, సమయానికి నిద్రపోవాలి. ఇలాంటి చిన్న మార్పులే రేపటి మన ఆరోగ్యానికి పెద్ద బలంగా మారుతాయి. మరి యువవాణిలో చివరిగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి ఒక పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. ఈ కార్యక్రమంలో మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: మీరింతవరకు సంధ్యారాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన్ కోర్సు ఉత్తీర్ణత, DEO గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే

0: ఐస్లాండు 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 తేదీ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటీ గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు B. రాజు.

ఈరోజు రాత్రి 8 గంటలకు దార్శనిక్ భారత్ కార్యక్రమంలో నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. రాధాగోపాలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట.
1: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా?
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావనే ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెల్లూరులో సమయం 6:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: The Cabinet Committee on Economic Affairs today approved an increase in the minimum support prices MSPs for all mandated Rabi crops for the marketing season 2027-28. Briefing the media in New Delhi after the Union Cabinet meeting, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the decision has been taken to ensure remunerative prices for farmers for their produce. He said the highest absolute increase in MSP has been announced for safflower at 675 rupees per quintal, followed by rapeseed and mustard at 413 rupees per quintal. The minister said the MSP for lentil or masoor has been increased by 390 rupees per quintal, barley by 136 rupees, gram by 83 rupees and wheat by 25 rupees per quintal.
2: Rabi season ki MSP badhane se
3: the increase in MSP for the Rabi season will bring an additional 84,263 crore rupees to our

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన

0: ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,246 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజ్ 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాడకు ఇచ్చిన గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ గ్రామ పరిధిలోని సుమారు 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: హమారే దేశ్ మే ఐసే లేబర్ కానూన్ రహే హై జో అంగ్రే

0: अंग्रेजों के समय से चले आ रहे हैं। देश अब ऐसे लेबर कानूनों को बदल रहा है, उन्हें सरल बना रहा है। इसी सोच से 29 लेबर कानूनों को 4 सरल लेबर कोड्स में बदला गया है। इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे।
1: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్టీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమిత ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదిత. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః పిఎం ధారా ఇతి నామధేయః బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రీ వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16% సంవర్ధం అభిలక్ష్య కేంద్రశాసనేన నూతనాః సిఏఎఫ్ఈ నియమాః ప్రవర్తితాః. నవవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య సమాప్తిం యావత్

0: द्विपक्षीय निवेश संधि संबद्धा वार्ता द्रुतगत्या चालयितुं सहमतिः जाता। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। अद्य जालन्धरनगरे समाहूतां मादकद्रव्यमुक्तपञ्जाबमहाभियानम् असम्भ्रमं सम्बोध्य केन्द्रीयगृहमन्त्री अमितशाहः व्यजिज्ञपत् यत् नवविंशत्युत्तरद्विसहस्रतमवर्षस्य समाप्तिं यावत् पञ्जाबराज्यं व्यसनमुक्तं विधास्यते। तेन निगदितं यत् भारतीयजनतादलम् अङ्गीकृतसङ्कल्पान् सर्वदा परिपूरयति। गृहमन्त्रिणा प्रोक्तं यत् प्रशासनेन जम्मूकश्मीरक्षेत्रे आतंकवादः पूर्वोत्तरराज्येषु च उग्रवादः समूलं निरस्तः। सम्प्रति च पञ्जाबराज्यस्य व्यसनमुक्तिः एव शासनस्य मुख्यं लक्ष्यमस्ति। शहीद भगतसिंह उद्धमसिंहादि पञ्जाबभूमेः वीरहुतात्मभ्यः भावपूर्णं श्रद्धाञ्जलिं समर्पयन् असौ व्यथया व्याजहार यत् पुरा शौर्यकृषिसमृद्धिभिः प्रथितं राज्यमिदं अधुना वर्धमानेन मादकद्रव्यव्यसनेन संतप्यते। अद्य नवदिल्ल्याम् ASSOCHAM संस्थया आयोजितं राष्ट्रियपर्यटनसम्मेलनं सम्बोध्य केन्द्रीयसंस्कृतिपर्यटनमन्त्री गजेन्द्रसिंह शेखावतः प्राह यत् पर्यटनक्षेत्रमिदं सम्प्रति केवलं भ्रमणविनोदविश्रामेषु परिसीमितं नैव भूत्वा अर्थव्यवस्थायाः मुख्यस्तम्भत्वेन अथ वृत्त्यवसरस्य च प्रमुखस्रोतत्वेन संवृत्तम्। मन्त्रिणा प्रोक्तं यत् वैश्विकानां भूराजनैतिक अनिश्चिततानां मध्ये अपि भारतस्य पर्यटनक्षेत्रम् अविरतं समृद्धिम् अवाप्नोति। अद्य नवदिल्ल्यां वार्ताहरैः सह सम्भाषणक्रमे भारतीय जनता दलस्य वरिष्ठ नेता केन्द्रीय कृषि तथा कृषक कल्याण मन्त्री शिवराज सिंह चौहानः न्यगादीत् यत् विशुद्धा अद्यतनीकृता च मतदातृसूची लोकतन्त्रस्य आत्मा वर्तते। असौ निर्वाचन अनियमितताः अधिकृत्य विपक्षेन कृतान् सर्वानपि आक्षेपान् दृढतया प्रत्यख्यात्। जापानदेशे आयोज्यमाने एशियन गेम्स् इति क्रीडा महाकुम्भे भारतीयदलेन अद्य यावत् श्रेष्ठतमः प्रदर्शनक्रमः प्रदर्शितः यत्र एकेनैव दिने चत्वारि स्वर्णपदकानि विजितानि। भारतीय धनुर्धरैः कम्पाउंड आर्चरी इत्याख्यायां स्पर्धायां महिलादलं मिश्रितदलं पुरुषदलं वर्गेषु च विजयं प्राप्य स्वर्णपदकानां हैट्रिक इति कीर्तिमानं रचितम्। एतस्मिन् अन्तराले पुरुषदलेन चीनदेशस्य दलं प्रत्यभिभूय अप्रतिमं स्वर्णपदकं स्वायत्तीकृतम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్రా గురించి తెలుసుకుందాం. ఇందులో హెల్త్ స్పాన్, లైఫ్ స్పాన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆధునిక కాలంలో మన సగటు జీవితకాలం పెరిగినప్పటికీ ఆరోగ్యకాలం మాత్రం గణనీయంగా తగ్గుతుందని అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధనలు చెబుతున్నాయి. అసలు ఏమిటి హెల్త్ స్పాన్, లైఫ్ స్పాన్కు హెల్త్ స్పాన్కు ఉన్న తేడా ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన రోజువారీ జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చో ఈరోజు తెలుసుకుందాం. లైఫ్ స్పాన్ అంటే మనం జన్మించినప్పటి నుండి మరణించే వరకు జీవించే మొత్తం సంవత్సరాల సంఖ్య. కానీ హెల్త్ స్పాన్ అంటే ఏ రకమైన దీర్ఘకాలిక వ్యాధులు, శారీరక వైకల్యాలు లేకుండా స్వతంత్రంగా ఉత్సాహంగా జీవించే కాలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ రీసెర్చ్ డేటా ప్రకారం ప్రస్తుతం మన దేశంలో సగటు ఆయుర్దాయం దాదాపు 70 ఏళ్లకు చేరింది. అయితే అందులో చివరి 9

నుండి 12 సంవత్సరాల చాలామంది మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, కండరాల క్షీణత వంటి సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ గడుపుతున్నారు.

ఎముకల దృఢత్వం, కండరాల బలం పెరుగుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పీచు పదార్థాలు తృణధాన్యాలతో పాటు వయస్సుకు తగినట్లుగా సరిపడా ప్రోటీన్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇది వృద్ధాప్యంలో వచ్చే సార్కోపెనియా అంటే కండరాల క్షీణతను నిరోధిస్తుంది. ప్రతిరోజు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర మన శరీర కణజాలాన్ని పునరుజ్జీవింపచేస్తుంది. ఎక్కువ కాలం జీవించడం ఎంత ముఖ్యమో, జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించడం అంతకంటే ముఖ్యం. మరి ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. సాహసం స్వాశగా సాగిపో చిత్రం నుండి విజయ్ ప్రకాష్ పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం. ఇందులో జి రామ్జీ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వివరాలు అందించిన వారు ఎస్ ప్రమీలా కుమారి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టాలలో ఒకటైన విబిజి రామ్జీ గురించి తెలుసుకుందాం. విబిజి రామ్జీ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకుని వచ్చారు. దీని పూర్తి పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. డిసెంబర్ 2025లో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టం దేశవ్యాప్తంగా జులై 1, 2026 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటంటే, గతంలో ఉపాధి హామీ కింద ఒక కుటుంబానికి ఏడాదికి 100 రోజులు మాత్రమే పని కల్పించేవారు. విబిజి రామ్జీ పథకం ద్వారా దీనిని 125 రోజులకు పెంచారు. గతంలో వేతనాల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% భరించేది. అయితే ఈ చట్టం ప్రకారం మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% చొప్పున భరించాల్సి ఉంటుంది. 60:40 నిష్పత్తిలో నిధుల వాటాలో మార్పు జరిగింది. పాత జాబు కార్డుల స్థానంలో కొత్తగా గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను గ్రామ పంచాయతీలు మంజూరు చేస్తాయి. ఇవి ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, వృద్ధులకు ప్రత్యేక కార్డులు ఇస్తారు. పనుల్లో పారదర్శకత కోసం జియో ట్యాగింగ్, బయోమెట్రిక్, ఈకేవైసీ వంటి సాంకేతికతలను తప్పనిసరి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం సాధారణ పనులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వస్తువులైన భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, పూడికతీత పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల నిర్మాణం, పశువుల కొట్టాలు, కంపోస్ట్ పిట్లు, తోటల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూలీలకు వేతనాలను ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి నేరుగా ఆన్లైన్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ప్రభుత్వం పని కల్పించకపోతే నిబంధనల ప్రకారం సదరు వ్యక్తికి నిరుద్యోగ భృతి లేదా తగిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
0: ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

సాయం సమీరంలో తర్వాత అంశం స్వచ్ఛతాహి సేవ. ఇందులో సఫాయి మిత్ర సమ్మాన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మనస్సు ఆరోగ్యం రెండూ బాగుంటాయి. కానీ ప్రతిరోజు ఉదయమే లేచి మన ఇళ్లు, వీధులు, కార్యాలయాలు మరియు బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దే ఆ స్వచ్ఛతా యోధుల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రస్తుతం మనం జరుపుకుంటున్న స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకాంశం సఫాయి మిత్ర సమ్మాన్. మన సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం, వారికి అండగా నిలవడం మనందరి కనీస బాధ్యత. స్వచ్ఛత అనేది కేవలం ఒకరిద్దరితో ముడిపడి ఉన్న పని కాదు, ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత. ప్రతిరోజు మన ఇళ్ల ముందర చెత్త సేకరించే వారి నుంచి వీధులను తుడిచే పారిశుద్ధ్య సిబ్బంది వరకు వారంతా మన ఆరోగ్య రక్షణ కవచాలు. మరి అలాంటి సఫాయి మిత్రుల కోసం మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మన ఇళ్లలో లేదా ఆఫీసుల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వడం మొదటి మెట్టు. దీనివల్ల వారి శ్రమ సగానికి పైగా తగ్గుతుంది. గాజు ముక్కలు, సూదులు, బ్లేడ్లు లేదా పగిలిన పింగాణి వస్తువులు వంటి పదునైన వ్యర్థాలను నేరుగా చెత్తబుట్టలో వేయకుండా వాటిని ఒక పాత కాగితంలో లేదా డబ్బాలో సురక్షితంగా చుట్టి హెచ్చరిక గుర్తుపెట్టి ఇవ్వడం ద్వారా మన సఫాయి మిత్రుల చేతులకు గాయాలు కాకుండా కాపాడొచ్చు. ఇంకా మన ఇంటికి లేదా ఆఫీస్కి వచ్చే పారిశుద్ధ్య సిబ్బందిని ఒక చిన్న చిరునవ్వుతో పలకరించడం, వేసవిలో కాస్త చల్లని నీరు, చలికాలంలో కాస్త టీ లేదా అల్పాహారం అందించడం వంటి చిన్న చిన్న పనులు వారిలో ఆత్మ సంతోషాన్ని, గౌరవాన్ని నింపుతాయి. అలాగే పార్కులు, బీచ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే అది మనం వారికి ఇచ్చే అతిపెద్ద గౌరవం. మన చెత్త మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మన ఆఫీసుల్లో, ఏళ్ల పరిసరాల్లో పనిచేసే సఫాయి మిత్రుల ఆరోగ్యం, భద్రత కూడా ముఖ్యమే. వారి కోసం క్రమం తప్పకుండా ఉచిత ఆరోగ్య తనిఖీలు ఏర్పాటు చేయడం, వారికి అవసరమైన గ్లౌజులు, మాస్కులు, రక్షణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడటం మన సామాజిక బాధ్యత. సఫాయి మిత్రుల కుటుంబాలకు, వారి పిల్లల విద్యకు ఉపయోగపడే వివిధ సంక్షేమ పథకాలు, బీమా పథకాల గురించి వారికి అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకోవడంలో సహాయపడటం మన బాధ్యత. స్వచ్ఛ భారత్ కల నిజమవ్వాలంటే కేవలం ఓడ్చడం మాత్రమే సరిపోదు, శుభ్రతను కాపాడే చేతులకు మన హృదయపూర్వక గౌరవాన్ని కూడా అందించాలి. ఇదండి సఫాయి మిత్ర సమానులకు మనం అందించే సహకారం. ఇప్పుడు మరొక చిత్రగీతం విందాం. శంపంగి చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్ పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. ఇందులో సహానుభూతి గురించి తెలుసుకుందాం. విద్య, ధనం, హోదా ఇవన్నీ మనిషికి సమాజంలో గుర్తింపునివ్వచ్చు, కానీ ఒక మనిషిని ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దేది మాత్రం ఆయనలో ఉండే మానవీయ విలువలు, సహానుభూతి. నేటి ఆధునిక యుగంలో మన ఆర్థికంగా సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధిస్తున్నాం, కానీ తోటి మనుషుల వేదన పట్ల స్పందించే గుణం తగ్గడం కొంత ఆందోళన కలిగించే అంశం. ఎదుటివారి స్థానంలో మనల్ని మనం ఊహించుకుని వారి బాధను ఆవేదనను మనభావనగా అనుభవించడమే సహానుభూతి. తోటి వ్యక్తి వేదనను మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మనలో నిజమైన స్వార్థరహిత సహాయ గుణం చిగురిస్తుంది. ఏ పని చేస్తున్నా నాకు దీనివల్ల ఏమి లాభం అని మాత్రమే ఆలోచించకుండా నా వల్ల ఇతరులకు ఏమైనా మేలు జరుగుతుందా అని ఆలోచించడం ఉన్నతమైన మానవీయ విలువ. ఆపదలో ఉన్నవారికి, వయోవృద్ధులకు లేదా శారీరక ఇబ్బందులు ఉన్నవారికి చేయూతనివ్వడం కేవలం ఒక ధర్మం మాత్రమే కాదు, అది మన మానవత్వానికి నిదర్శనం. ఎదుటివారి పొరపాట్లను విమర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వకుండా వారి పరిస్థితులను కూడా అర్థం చేసుకుని క్షమించే హృదయాన్ని కలిగి ఉండటం ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. మానవీయ విలువల్లేని జ్ఞానం, సహానుభూతి లేని విజయం ఏమాత్రం శోభించవు. తోటివారి కష్టంలో తోడుగా నిలవడం, వారి ముఖాల్లో చిరునవ్వు పూయించడమే మన జీవితానికి నిజమైన సార్థకతను ఇస్తుంది. ఇదండి చివరిగా మనం సాయం సమీరంలో రిథం చిత్రం నుండి ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట వింటాం.

సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబుగారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 దార్శనిక్ భారత్ కార్యక్రమంలో నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:15 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంబంధించిన రోజువారీ తాజా సమాచారం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వందే వందే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన రచన శ్రీ కోడూరి శ్రీరామ్మూర్తి, పఠనం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో రసాయన రహిత పంట మనకి అందాలంటే అనే అంశం గురించి

0: శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమయంలో ముందుగా నేటి మాట శీర్షికన సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు, డాక్టర్ బి అనిబిసెంట్, హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారుల జయంతి సందర్భంగా వారి వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత మనిషి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి న్యాయపతి కమలా రామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణ మూర్తి. అనంతరం పుష్పాంజలి స్వచ్ఛతాహి సేవ ప్రసారమవుతాయి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచారం లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండ సుధారాణి గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:59 పాటలు పలికి 10:00 సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి అతిథి కె సుధారాణి, పరిచయకర్త రావుల సాయి గిరీష్. 11:00 మధురమ, 12:10 మధుమంజరి, 12:40 తెలుగు సినిమా పాటలు, 1:15 స్వచ్ఛతాహి సేవ గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 1:33 ముత్యాల ముంగేలు కార్యక్రమంలో గర్భం నుంచి విజయవంతమైన ప్రసవం వరకు పశు నిర్వహణ గురించి మండపేట పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు శ్రీ తల్లిదేవర సత్య వెంకటానీలు గారి ప్రసంగం వింటారు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శివభాగవతం తంబురు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి ఎడవల్లి వెంకటమ్మ బృందం, వంతలు శ్రీమతి ఎడవల్లి అంజమ్మ, శ్రీమతి ఎం వెంకటమ్మ. ఇక సాయంత్ర ప్రసారం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం స్వచ్ఛత హీ సేవ వ్యక్తిత్వం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణిలో మేలైన పాడి పశువుల పోషణలో రైతు అనుభవాల గురించి అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చీచికొండ డి డైరీ ఫార్మర్ శ్రీ వెంకట కోట గణేష్ అప్పారావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రాత్రి 10:00 జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంబంధించిన రోజువారీ తాజా సమాచారం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న 2వ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం దారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతర్రాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135

0: मेगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा। इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स। स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे।
1: పర్యాటక రంగం కేవలం ప్రయాణం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2.53 కోట్ల మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन में जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है। पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2.53 करोड़ से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए। आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిళ్ళ, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్టాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్బంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్టీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్టీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8000 లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని

0: ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన విలేకరుల సమాపేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. ఎల్ఐసి
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: కలిసిములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి ప్రసంగం వింటారు.
1: మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అందరికీ తెలిసినట్టు

వ్యవసాయం మన దేశానికి వెన్నెముక లాంటిది. మన ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, కోట్లాది కుటుంబాల జీవనాధారానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. కాలం అనుగుణంగా వ్యవసాయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు రైతు ప్రయాణం ఎంతో విశేషమైనది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది వ్యవసాయ యాంత్రీకరణ. నేటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల కొరత, పెరుగుతున్న కూలీల ఖర్చు, వాతావరణ మార్పులు, పంటల సాగు కాలం తగ్గిపోవడం వంటి సవాళ్లు రైతులు ముందున్నాయి. ఈ పరిస్థితుల్లో సమయానికి వ్యవసాయ పనులు పూర్తి చేయాలంటే యంత్రాల వినియోగం తప్పనిసరి. వ్యవసాయ యాంత్రీకరణ అంటే కేవలం ట్రాక్టర్ను ఉపయోగించడం మాత్రమే కాదు, నేల దున్నడం నుంచి విత్తనం వేయడం, కలుపు నియంత్రణ, ఎరువులు వేయడం, పంట సంరక్షణ, కోత, నూర్పుడి, నిల్వ వరకు ప్రతి దశలో యంత్రాల సహాయంతో పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయడమే యాంత్రీకరణ. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ అంటే కేవలం పెద్ద భూస్వాములకే ఉపయోగపడే విధానం అనే అపోహ ఇంకా కొంతమందిలో ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో యాంత్రీకరణ అనగా చిన్న సన్నకారు రైతులకి మరింత అవసరం. ఎందుకంటే తక్కువ నేలలో అధిక దిగుబడి సాధించడానికి, ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడానికి యంత్రాల వినియోగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాల వినియోగం రైతుకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఖర్చును కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఒక రోజులో చేయలేని పనిని కొద్ది గంటల్లో పూర్తి చేయవచ్చు. సమయానికి సాగు పనులు పూర్తి కావడం వల్ల పంట వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా కొంతవరకు తట్టుకోగలవు. యాంత్రీకరణ రైతు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా శ్రమని తగ్గిస్తుంది, పంట దిగుబడిని పెంచుతుంది, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయంలో సరైన సమయంలో పనులు చేయడం ఎంతో ముఖ్యమైనది. వర్షాలు ఆలస్యం కావడం లేదా అకస్మాత్తుగా రావడం, కార్మికులు అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితుల్లో యంత్రాలు రైతుకు పెద్ద అండగా నిలుస్తాయి. ఉదాహరణకు ట్రాక్టర్ ద్వారా దుక్కి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ ద్వారా విత్తనాలు మరియు ఎరువుల్ని ఒకేసారి లోతులో సరైన లోతులో వేయడం వల్ల మొలక శాతం మెరుగుపడుతుంది. పవర్ వీడర్ ద్వారా కలుపు నివారణ తగ్గించవచ్చు. రీపర్, కంబైన్ హార్వెస్టర్ వంటి యంత్రాలు కోత పనులను వేగంగా పూర్తి చేసి పంట నష్టాన్ని తగ్గిస్తాయి. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ప్రతి పనిలో ఖచ్చితత్వం పెరుగుతుంది. నీటి వినియోగం, విత్తన వినియోగం, ఎరువుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. దీంతో రైతుకు అదనపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా యంత్రాల వినియోగం వల్ల మహిళా రైతులు మరియు వృద్ధ కార్మికులు కూడా శారీరక శ్రమ తగ్గిస్తుంది. వ్యవసాయ పనులు సులభంగా, సురక్షితంగా నిర్వహించగలుగుతారు. ఈ కారణాల వల్ల నేడు చిన్న సన్నకారు రైతులు కూడా యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం వరి సాగులో యాంత్రీకరణ గురించి మాట్లాడుకుందాం. నేల తయారీ కోసం రోటావేటర్ మరియు లేజర్ ల్యాండ్ లెవలర్ ఉపయోగిస్తారు. తడి మరియు పొడి విత్తనం వేయుటకు సీడ్ డ్రిల్ లేదా డ్రమ్ సీడర్ ఉపయోగిస్తారు. కలుపు నియంత్రణకు కోనోవీడర్, కోతకు రీపర్ లేదా కంబైన్ హార్వెస్టర్, ధాన్యం వేరు చేయడానికి థ్రెషర్ని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క పరికరం గురించి తెలుసుకుందాం. మొదటగా రోటావేటర్. ఈ పరికరాన్ని మట్టి దున్నడానికి, అదేవిధంగా వరి పొలంలో దమ్ము చేయడానికి సమర్థవంతంగా వాడవచ్చు. ఈ పరికరము ట్రాక్టర్ యొక్క పిటిఓ షాఫ్ట్ ద్వారా నడపబడే యంత్రము. ఈ యంత్రం వలన వరి నాట్లకు కావలసిన దమ్ము నాణ్యత పెరిగి నీటిలో ఇంకిపోకుండా పూర్తిగా అరికడుతుంది. రోటావేటర్ సహాయంతో దమ్ము చేయడం మూలంగా 60% సమయాన్ని, 40% సాగునీటిని తగ్గించి నాణ్యమైన దమ్మును పొందవచ్చు. దీని యొక్క ఖరీదు సుమారుగా 80,000 నుంచి 120,000 వరకు ఉంటుంది. ఇప్పుడు పల్లపు దంతి. పల్లపు దంతి మెట్ట సేద్యంలోనే కాక వరి పొలంలో దమ్ము చేయడానికి కూడా సమర్థవంతంగా వాడవచ్చు. ఈ పల్లపు దంతుల్లో సింగిల్ యాక్షన్ డిస్క్ హారోని మాత్రమే దమ్ము చేయడానికి వాడేవలను.
ఈ పరికరం ద్వారా సాగునీటిని 20% వరకు

ఆదా చేయవచ్చునని నిరూపించబడింది. ఈ పరికరం ఖరీదు సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఇప్పుడు విత్తనం వేసుకోవడానికి డ్రమ్ సీడర్ని ఉపయోగిద్దాం. ఈ పరికరాన్ని దమ్ము చేసిన పొలంలో వరుసల్లో నేరుగా వరి విత్తడానికి వాడుతారు. 24 గంటలు నానబెట్టిన విత్తనాన్ని మరో 24 గంటలు మండకట్టగా మొలకెత్తిన తరువాత దమ్ము చేసి బురద పదునుగా ఉండే పొలంలో ఈ డ్రమ్ సీడర్లో విత్తనాలు నింపి లాగటం ద్వారా వరుసల్లో విత్తవచ్చు. వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో డ్రమ్ సీడర్ లాగడానికి ఒకరు విత్తనం అందించడానికి అవసరం కావడం వలన వరి నాటే ఖర్చు బాగా తగ్గి సుమారుగా 1500 నుంచి 2000 వరకు ఆదా చేయవచ్చు. ఈ పద్ధతిలో నాట్లు వరుసల్లో వేయడం వలన వరుసల మధ్యలో కలుపు తీసేందుకు అంతఃకృషి పరికరాలను వాడడానికి సులభంగా ఉంటుంది. దీని ఖర్చు సుమారుగా 7,500 రూపాయలు. విత్తనం మరియు ఎరువు గొర్రు. ఈ యొక్క పరికరం ద్వారా విత్తనాన్ని అదేవిధంగా ఎరువును కూడా సరైన లోతులో సరైన దూరంలో విత్తడానికి ఉపయోగిస్తారు. విత్తనాన్ని విత్తడం అనేది సేద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. విత్తనం ఎంత మంచిదైనా నిర్ణీత సమయంలో విత్తినప్పుడే పూర్తి దిగుబడి సాధ్యం అవుతుంది. వర్షాధార పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని సమర్థవంతంగా అనువైన తేమ ఉన్నప్పుడే విత్తడానికి విత్తే పరికరాలు ఎంతైనా అవసరం. ఈ పరికరాన్ని వాడడం వలన సాలుల మధ్య అంతకృషి చేయడానికి పరికరాల్ని వాడడం సాధ్యపడుతుంది. అంతేకాక కూలీల సమస్యని తప్పించుకోవచ్చు. దీని ఖరీదు సుమారుగా 90,000 రూపాయలు. ఇప్పుడు కోనో వీడర్. ఈ పరికరాన్ని యంత్రాల ద్వారా ఉడుపు చేసిన పొలంలో అనగా మనుషుల ద్వారా సాలల్లో ఉడుపు చేసిన పొలంలో కలుపు తీసేందుకు ఉపయోగిస్తారు. ఈ ఒక్క పరికరం ద్వారా ఒక రోజుకి 1 నుంచి 2 ఎకరం పొలాన్ని కలుపు తీయవచ్చు. ఈ పరికరం ఖరీదు సుమారుగా 2,000. వరిలో సింగిల్ రో పవర్ వీడర్. యంత్రాల ద్వారా ఉడుపు చేసిన వరి పొలంలో అలాగే సాలల్లో ఉడుపు చేసిన వరి పొలంలో ఈ ఒక్క పరికరాన్ని కలుపు తీయడానికి ఉపయోగించవచ్చు. ఈ యంత్రానికి 2 HP ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ ద్వారా కలుపు తీసే బ్లేడ్లను నడుస్తూ ఉంటాయి. ఈ పరికరం ఖరీదు సుమారుగా 45,000 రూపాయలు. ఇప్పుడు ముఖ్యమైనది పిచికారీ చేయడం. డ్రోన్ స్ప్రేయింగ్ గురించి మాట్లాడుకుందాం. డ్రోన్ స్ప్రేయింగ్లో సుమారుగా 10 లీటర్లు నీటితోనే మందు పిచికారీ చేయవచ్చు. ఇలా పిచికారీ చేయడం మూలంగా సుమారుగా 180 లీటర్ల వరకు నీటిని ఆదా చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ఎకరం పొలాన్ని 6 నుంచి 10 నిమిషాల్లో మొక్క పైనుండి కాండం దాకా పిచికారీ చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ ఖర్చు, సమయం మరియు శారీరక శ్రమ తగ్గుతుంది. అలాగే స్ప్రేయింగ్ యొక్క ఖచ్చితత్వం సమర్థవంతంగా జరుగుతుంది. వ్యవసాయ డ్రోన్ని వరి, చెరుకు, పత్తి మరియు మొక్కజొన్న పంటలకు పిచికారీ చేయడానికి ఉపయోగించవచ్చు. డ్రోన్ ద్వారా పిచికారీ చేసి మనిషిపై మందు ప్రభావం ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు. డ్రోన్ ఖర్చు ఖరీదు సుమారుగా 6 లక్షల నుంచి 8 లక్షలు ఉంటుంది. వరి కోత కోసే పరికరము రీపర్. ఈ పరికరాన్ని వరి పొలాన్ని కోత కోసేందుకు ఉపయోగిస్తారు. అతి తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో వరి పొలాన్ని కోత కోయవచ్చు. ఈ పరికరం ద్వారా ఒక రోజుకి 10 ఎకరాలు వరి కోత కోయవచ్చు. ఈ యంత్రాన్ని వరి, గోధుమ, బార్లీ మరియు ఇతర ధాన్యపు పంటల్ని కోసేందుకు ఉపయోగిస్తారు. ఈ పరికరం ఖరీదు సుమారుగా 145,000 రూపాయలు. రీపర్ కమ్ బైండర్. చిన్న సన్నకారు రైతులు వరి గడ్డిని నష్టపోయేందుకు ఇష్టపడరు. ఇందుకు గాను అనగా చిన్న కమతాల్లో మరియు గడ్డి నష్టపోకుండా కోసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు. ఈ పరికరాన్ని వరి కోత కోసి కట్టెలు కట్టి పొలంలో పనలు ఎండబెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇలా కట్టెలు కట్టడం వలన పొలం నుండి నూర్పిడి చేసే స్థలానికి సులువుగా చేర్చవచ్చును. ఈ యంత్రం ద్వారా ఒక రోజుకి 3 నుండి 5 ఎకరాల వరకు వరి కోత నిర్వహించవచ్చు. ఈ యంత్రం ద్వారా వరి మరియు గోధుమ పంటను సమర్థవంతంగా కోత చేయవచ్చు.

ఈ యంత్రం ఖరీదు సుమారుగా 3,50,000. కంబైండ్ హార్వెస్టర్. ఈ యంత్రంలో వరి కోత కోయడం, నూర్పిడి చేయడం మరియు చెరగడం ఒకేసారి జరుగుతుంది. ఈ యంత్రం ద్వారా వరిని కోసేందుకు ఒక వారం ముందుగానే పొలానికి నీళ్లు పెట్టకుండా ఉంచాలి. ఈ యంత్రం ద్వారా వరి కోత కోయడం వలన చాలా వరకు ధాన్యం పొలంలో నష్టపోకుండా ఉంటుంది. యంత్రాన్ని వరి, గోధుమ మరియు మొక్కజొన్న పంటలను కోసేందుకు ఉపయోగించవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారుగా 14 నుంచి 19 లక్షల వరకు ఉంటుంది. ఈ వరి సాగులో యాంత్రీకరణ పద్ధతి ద్వారా మనకు పంట 10 రోజులు ముందే కోతకు వస్తుంది. అలాగే హెక్టార్కు సుమారుగా 15,000 వరకు ఆదా అవుతుంది. కాబట్టి రైతులు వరి సాగులో యాంత్రీకరణను ఉపయోగించడం ద్వారా శ్రమ తగ్గి, కూలీ ఖర్చు తగ్గి అనుకున్న దిగుబడులు రావడం జరుగుతుంది. వీటితో పాటు మనకు ముఖ్యమైన యంత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిగా సబ్ సాయిలర్. పొలాన్ని అతి లోతుగా దున్నేందుకు రూపొందించబడినదే సబ్ సాయిలర్. ఇది 1 లేదా 3 దృఢమైన కరులచే నిర్మించబడిన నాగలి. దీన్ని ఉపయోగించి దుక్కుని అతి లోతుగా అనగా 60 నుంచి 90 సెంటీమీటర్ లోతు వరకు దున్నవచ్చు. ఈ నాగలిని 3 లేదా 4 సంవత్సరాలకు ఒకమారు ఉపయోగించి దుక్కుని అతిలోతుగా దున్నడం వల్ల నేల కింద భాగంలోని గట్టి పొరను చీల్చి కొత్త మట్టిని మట్టితో కలపడం జరుగుతుంది. ముఖ్యంగా మెట్ట సేద్యంలో వర్షాధారపు పంటలను పండించేటప్పుడు ఈ సబ్ సాయిలర్ లేదా చిజిల్ నాగలి ద్వారా దున్నడం వలన లోతైన మట్టి పొరలను కదిలించి లోతైన పొరల్లో నేల గుల్లబారనివ్వడం వలన పడిన వర్షపు నీటిని ఎక్కువ భాగం పొలం లోతు పొరల్లో నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. నీటి నిల్వ గణనీయంగా పెరుగుట వలన పొలంలో పండించే పంట నీటి ఎద్దటికి లోను కాకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెక్క నాగలి. ఇది అతి ముఖ్యమైన దుక్కి దున్నడానికి రూపొందించబడిన నాగలి. ఆ నాగలిని ట్రాక్టర్తో గాని లాగినప్పుడు నాగలి ముందరి కర్రు భాగం నేలలో నిర్దేశించబడిన లోతుకు దిగి ఆపై మట్టి పెళ్లను సమర్థవంతంగా భూమి నుండి వేరు చేస్తుంది. అలా వేరు చేయబడిన మట్టి పెళ్లను నాగలి రెక్కపైకు పంపి పొడిగా చేస్తుంది. ఇంతేకాక పై రెక్క యొక్క వంపు వలన మట్టి పెళ్లను పూర్తిగా త్రిప్పి పక్కకు వేస్తుంది. ఇది సుమారుగా 30 నుంచి 60 సెంటీమీటర్ లోతు వరకు దున్ని నాగలి పరిమాణాన్ని బట్టి దుక్కిని పొందవచ్చు. అలాగే ఇతర పంటలు చూసుకున్నట్టయితే మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల్లో సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్, హ్యాండ్ ఆపరేటెడ్ సీడ్ డ్రిల్, ప్లాంటర్, స్ప్రేయర్, థ్రెషర్ వంటి యంత్రాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. చెరుకు పంటలో ట్రాష్ షెడర్, ఫర్రోమేకర్, ప్లాంటర్, డ్రిప్ లేయింగ్ యంత్రాలు ఉపయోగించడం వల్ల శ్రమ తగ్గి నీటి వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే తోట పంటలు చూసుకున్నట్టయితే పవర్ ప్రూనర్, బ్యాటరీ స్ప్రేయర్, మల్చింగ్ యంత్రాలు, మినీ టిల్లర్ వంటి పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం రైతులకి కావాల్సిన సబ్సిడీ గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వ్యవసాయ యంత్రాలు కొనుగోలుపై అర్హత మేరకు సబ్సిడీ అందజేస్తున్నారు. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, సీడ్ డ్రిల్, ప్లాంటర్లు, రీపర్లు, థ్రెషర్లు, పవర్ వీడర్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు వంటి అనేక యంత్రాలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ కోసం రైతులు తమ ఆధార్ కార్డు, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా, రైతు నమోదుతో వ్యవసాయ శాఖ లేదా సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని పథకాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రభుత్వ పథకాల వివరాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నందున రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది. అలాగే అందరికీ అవసరమయ్యే కస్టమ్ హైరింగ్ సెంటర్ల గురించి మాట్లాడుకుందాం. రైతు మిత్రులారా, ప్రతి రైతు అన్ని వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి యంత్రాలు కొనుగోలు పెద్ద పెట్టుబడి అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం

కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్ అనగా రైతులకి అవసరమయ్యే వ్యవసాయ యంత్రాలను అద్దెకు అందించే కేంద్రం. రైతులు

0: ద్వారా సమయానికి యంత్రాలు పొందగలుగుతారు. దీనివల్ల వ్యవసాయ పనుల్లో ఆలస్యం తగ్గి ఖర్చు కూడా తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాల వినియోగం పెరిగి వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడుతుంది. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువ రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు కూడా ఇటువంటి కేంద్రాలను స్థాపించి ఇతర రైతులకు సేవ అందించవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. రైతులకి యాంత్రీకరణపై శిక్షణ ఎవరు ఇస్తారు, ఎక్కడ? యాంత్రీకరణ కేవలం యంత్రాలను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని సరైన పద్ధతిలో వినియోగించడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖ, రైతు శిక్షణ సంస్థలు రైతు విశేష సేవలు అందిస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు శిక్షణ కార్యక్రమాలు, ప్రత్యక్ష యంత్రాల ప్రదర్శనలు, అవగాహన సదస్సులు, రైతు విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తూ రైతులకి ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేస్తున్నాయి. అదనంగా యంత్రాల నిర్వహణ, భద్రతా నియమాలు, ఇంధన పొదుపు, సరైన విడిభాగాల వినియోగం, యంత్రాల మరమ్మత్తుపై కూడా రైతుకి అవగాహన కల్పిస్తున్నారు. యంత్రాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సమయానికి సర్వీసింగ్ చేయడం, విడిభాగాలు అమర్చడం, తేమలేని ప్రదేశంలో నిల్వ చేయడం వంటి అంశాలు యంత్రాల జీవితకాలాన్ని పెంచుతున్నాయి. సరైన నిర్వహణ వల్ల యంత్రాలు ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేసి అందరూ కలిసి ఆధునిక యాంత్రీకరణ, అధిక దిగుబడి, అధిక ఆదాయం, సుస్థిర వ్యవసాయం అనే లక్ష్యంతో ముందుకు సాగుదాం. వ్యవసాయంలో యాంత్రీకరణను అలవర్చుకుందాం, శ్రమను తగ్గించుకుందాం, ఉత్పత్తిని పెంచుకుందాం, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసుకుందాం, సుస్థిర వ్యవసాయంతో సుభిక్షమైన భారతాన్ని నిర్మించుకుందాం. యంత్రం రైతుకు ప్రత్యామ్నాయం కాదు, రైతు శ్రమకు తోడ్పాటు. యాంత్రీకరణతో సమయం ఆదా, ఖర్చు తగ్గింపు, అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం.
1: ఇంతవరకు వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత అంశం గురించి కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఇంజరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 0.4 నుంచి 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 35.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 25.3 నుంచి 25.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 80 నుంచి 82% వరకు ఉంటుంది. మధ్యాహ్నం వేళలో 75% ఉండే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. వాతావరణ హెచ్చరిక. అత్యంత భారీ వర్షం, ఉరుములు, ఇంకా పిడుగులతో కూడిన వర్షాలు, అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వెచ్చని మరియు మోస్తరు వర్ష సూచనలు పంటల సాధారణ వృద్దికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే కనుక అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇచ్చుకోవాలి. మోస్తరు తేమ ఇంకా అడపాదడపా మేఘవృతమే ఉండడం వల్ల తెగుళ్లు ఇంకా వ్యాధులు ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అంటే ఏ వర్షం లేని సమయంలో, మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వర్షం లేని సమయంలో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను తప్పనిసరిగా ఆచరిస్తే మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలు రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు, అలాగే వేడి, అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగు ఆశ్రయాన్ని పశువులకు కల్పించాలి. వ్యవసాయ సలహాలు. వరి పంటలో నీరు 5 నుంచి 7 సెంటీమీటర్లు నీరు నిలిచి ఉండేలా చూసుకోవాలి. భారీ వర్షాల తర్వాత 24 గంటల్లోపు అదనపు నీటిని తీసివేయాలి. కలుపు మొక్కలు నీరు నిస్సారంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 సెంటీమీటర్లు రెండవ చేతి కలుపు తీయడం, కోను విడి చేసుకోవాలి. ఆకుల కనుక కుదురు గాయాలు చూపిస్తే ట్రైసైక్లోజల్ 75 WP 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా ఐసోప్రోథోయోలిన్ 40 EC మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గవ్వకుళ్ళ వ్యాధి, నిలువుగాయాలు, ఆకు చనిపోయిన గుబ్బలు కనిపిస్తే కనుక హెక్సాకోనోజల్ 5 EC మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా థిఫ్లూజైమైడ్ 24 SC మందును 0.6 మిల్లీలీటర్లు పందిరి దిగువ నేరుగా పిచికారీ చేసుకోవాలి. అరటి పంటలో యాజమాన్యం. నీటి పారుదల, నీరు నిలిచిపోకుండా, అలాగే వేర్లు కనుక ఎక్కువగా నీటిలో నానిపోతే కనుక గుంటలు, బేసిన్లలో పక్క కాలువలను తెరవాల్సి ఉంటుంది. బలమైన గాలులు వీచినప్పుడు వర్షాలలో అరటి మొక్కలు పడిపోకుండా, సూడోష్టం విరిగిపోకుండా ఉండడానికి వెదురు కర్రలను ఆసరాగా ఉంచడం మంచిది. పోషక నిర్వహణ కొరకు ఎరువుల వాడకాన్ని చిన్న మోతాదులుగా విభజించాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక లేదా ఆకుమచ్చ తెగులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యాధి ప్రబలత ఎక్కువగా ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఆకులను తొలగించి, ఆకులు ఎండిపోయినప్పుడు ప్రొపికోనోజోల్ 1 మిల్లీలీటరు ప్లస్ 0.5% మినరల్ ఆయిల్ ను పిచికారీ చేసుకోవాలి. కూరగాయల పంటలో యాజమాన్యం. నీటి పారుదల కొరకు నీరు నిలిచిపోవడం ఇంకా కాలర్ తెగులు నివారించడానికి ఛానల్ గట్లను రైతులు తెరిచి ఉంచితే మంచిది. నర్సరీ సంరక్షణ కొరకు పాలికవర్ లేదా ఎత్తిన పడకలతో మొలకలను రక్షించాలి. విత్తనం నేలను ట్రైకోడెర్మాతో చికిత్స చేసుకోవాలి. అలాగే మడత, ఎండుగడ్డి, ఆకుమచ్చ తెగులు పెరిగే అవకాశం ఉంటుంది. రసం పీల్చే పురుగులు గనక ఆశిస్తే థ్రిప్స్, అఫిడ్స్, తెల్లదోమ ఈ తెగుళ్లకు వర్షం తర్వాత వేప నూనె 3% లేదా థయోమిథాక్సిన్ 0.25 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఆకుకూరల్లో అయితే పురుగు మందుల పిచికారీ వర్షాలు పడిన వెంటనే కొయ్యకుండా, కుళ్లిపోకుండా ఉండడానికి అదనపు నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఆకుకూరల పంట పోషణకు ఒత్తిడికి గురైన పంటల్లో కోలుకోవడానికి స్పష్టమైన వాతావరణంలో 1% యూరియా ప్లస్ 0.5% పొటాషియం సల్ఫేట్ ను పిచికారీ చేసుకోవాలి. తమలపాకు పంటలో యాజమాన్యం. మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నీరు నిలిచిపోకుండా పొలాల్లో ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. తమలపాకు పంటలో ఆకుమచ్చ తెగులు కనుక ఆశిస్తే మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పామాయిల్ పంటలో యాజమాన్యం. చిన్న చెట్లకు వెదురుకర్రలతో మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. తెగులు రాకుండా ఉండడానికి దెబ్బతిన్న ఆకులను కత్తిరించి వేయాలి. మొగ్గ తెగులు

0: గురించి రైతులు పర్యవేక్షించి కిరీటం వద్ద 3 గ్రాములు లీటర్ నీటికి కాపర్ ఆక్సైక్లోరైడ్ తో తడపాల్సి ఉంటుంది. కొత్త గాయాలు కనుక ఉంటే 1% బోర్డాక్స్ పేస్ట్ వ్రాయాలి. కొబ్బరి పంటలో యాజమాన్యం. నీటి పారుదల కొరకు చెట్టు చుట్టూ ఉన్న వృత్తాకార బేసినలను, అంటే కాండం నుండి దాదాపు 5 అడుగుల దూరంలో శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. భారీ వర్షాల తర్వాత మొగ్గు తెగులను నివారించడానికి కిరీటంలో నీటి ప్యాకెట్లను క్లియర్ చేసుకోవాలి. తడి వాతావరణంలో మొగ్గ పండ్ల తెగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిరీటం అలాగే చిన్న గుత్తులపైన 1% బోర్డాక్స్ మిశ్రమాన్ని లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షం లేని సమయంలో వేర్లు ఆరోగ్యంగా ఉండడానికి ట్రైకోడెర్మా లేదా వేప కేకును వేసుకోవాలి. కోళ్ల పెంపకం యాజమాన్యం. వర్షాకాలంలో కోళ్లను పొడిగా లేదా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉంచాలి. తద్వారా చలి, ఒత్తిడి, ఇంకా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు పశువులకు రాకుండా నివారించవచ్చు. స్వచ్ఛమైన త్రాగునీరు పశువులకు అందించవలసి ఉంటుంది. కోళ్ల శాలల వద్ద, అంటే కోళ్లు ఉండే స్థలం దగ్గర నీరు నిలిచిపోకుండా ఉండాలి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడానికి పశువులుండే స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలి. రాణిఖేద్ వ్యాధి అలాగే కోకోడియోసిస్ వంటి సాధారణ వ్యాధుల గురించి తెలుసుకుని షెడ్యూల్ ప్రకారం, అంటే పశు వైద్యుల సలహా తీసుకుని టీకాలు తప్పనిసరిగా వేయించాలి. సమతుల్య దాణాను పశువులకు అందించి తడి కలుషితమైన దాణాను వెంటనే తీసివేయాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారతి గారితో పరిచయం వింటారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశు మరణాల శాతం అధికంగా ఉందని చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషణ లోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్ లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా

0: తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి? పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు? ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ఐసీడీఎస్ సిడిపిఓ గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలను లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థ నారి, స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థ నారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన, ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
0: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
1: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోప పోషణ ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోప పోషణ ఎదుర్కొనడానికి పిల్లలలో తీవ్ర లోప పోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారనే విషయాన్ని వాళ్లకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్లకి ఆరోగ్యంతో పాటు మంచి

0: విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావలసిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధాన మంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలున్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్లు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతం అవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివికల వాళ్లుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలకు జమ అవుతుంది. రెండవ బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో 3 రకాల ఆహార పదార్థాలు ఉండాలి, అంటే శక్తినిచ్చేవి, అంటే పిండి పదార్థాలు. శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు. అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకు సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలి.

0: అంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతి లాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుంది అంటే శరీరం నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో, ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుము ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజాభాగస్వామ్యం ప్రాముఖ్యం. ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జే మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంబదత్వం, సంభో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారీ, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారీ అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్ 19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది, జల్ జీవన్ మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను

0: కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవలసింది డిజిటల్ ఇండియా మరియు మై జీవోవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీవోవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీవోవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గౌ అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్లి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వివరాలను అక్కడ తెలుసుకోవటం. దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అన్నది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరం అయింది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువతి యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మై భారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వారికి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులు అయినప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం, దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మై గౌ, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే గనక ప్రతిదీ కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతున్నా వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్న సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజా భాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలు

0: కారణం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియోరహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజా భాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షాపే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము, తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
1: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్ర్యం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్ లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్, మనసుండాలే గాని మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్, గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళంత ప్రేమగా, ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలను గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై GOV యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒక రోజు కంప్లీట్ గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
2: నమస్కారం, నా పేరు హర్ష ఈదుమడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం,

0: ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్ షాప్స్ లో వాలంటీర్ గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
1: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృత కాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారీ అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
2: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సీతారామరాజు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎం మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు, ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना. उस

0: వ్యవసాయ రైతు సంకేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్టాల అధికారులు మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్టాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ
1: మోదీజీ నేతృత్వం దేశ అన్న భండార్ భరే పర్ పిచ్చే 11-12 సాలో అగర్ ఉత్పాదన దేఖే 0.2 మిలియన్ టన్ బడకే అప్ 377 మిలియన్ టన్ హో గ్యా మతలబ్ 49% 14 ఔర్ దూసరే 86% కిసానో కి ల్యాండ్ హోల్డింగ్ కాఫీ కమ్ ఇస్లియే ఉత్పాదన తో బడే లేకిన్ బడే ఉత్పాదన కే సాథ్ ఉన్కో ఉత్పాదన కే ఠీక్ దామ్ భీ మిలే యే బహుత్ జరూరీ హై.
0: పర్యాటక రంగం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచామ్ ఈ రోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్ధిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ
2: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to 9 billion dollars and you hope to go up by 45 billion in another 7-8 years.
0: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లో శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈ రోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతక మోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు

0: స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు. ద్వారకా చిత్రం నుండి సమీర భరద్వాజ్ పాడిన పాట

Spotlight. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అర్జున్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, హరిణి బృందం పాడిన పాట వింటారు.

స్వర్ణలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు.

ఎల్ల చెప్పను చిత్ర నుండి చిత్ర పాడిన పాట విన్నారు స్వరమాలిక. చివరిగా కిల్లర్ చిత్రం నుండి మనో చిత్ర బృందం పాడిన పాట వింటారు.

0: विशाल कुमार और इस कार्यक्रम के प्रोड्यूसर शाहनवाज खान।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: साथ ही मुक्त व्यापार समझौते की वार्ता को
3: आकाशवाणी विशाखपट्नम केंद्र ఆపత ముద్రలు పాత తెలిసిన పాటలు వింటారు. ముందుగా సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి ఘంటసాల పశుశీల పాడిన పాట వింటారు.

అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి శశిల పాడిన పాట విన్నారు. రాజముకుటం చిత్రం నుండి పీలీల పాడిన పాట వింటారు.

పాత ముద్రలు, పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత బావా మరదళ్ళు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: మదని దని దని దని దని మద మద గమ గమ గమ దని గమ దని దని.
1: మీరు ఇంతవరకు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే వందే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన, రచన శ్రీ కోడూరి శ్రీరామ్మూర్తి, పఠనం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో రసాయన రహిత పంట మనకి అందించాలంటే అనే అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నీటి మాట శీర్షికన సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు, అలాగే డాక్టర్ బి అనిబిసెంట్, హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారుల జయంతి సందర్భంగా వారి వారి జీవిత వివరాలు విశేషాలు వింటారు. తర్వాత మనిషి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి న్యాయపతి కమలా రామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి స్వచ్ఛతా హీ సేవ ప్రసారమవుతాయి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండ సుధారాణి గానం వింటారు. శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:59 పాటల పల్లకి, 10:00 సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి కె సుధారాణి, పరిచయకర్త రావల్ సాయి క్రీష్. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 తెలుగు సినిమా పాటలు, 1:15 స్వచ్ఛతా హి సేవ గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 1:33 ముత్యాల ముంగేళ్లు కార్యక్రమంలో గర్భం నుంచి విజయవంతమైన ప్రసవం వరకు పశు నిర్వహణ గురించి మండపేట పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్ గారి ప్రసంగం వింటారు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శివ భాగవతం తంబుర కథ వింటారు. నిర్వహణ శ్రీమతి ఎడవల్లి వెంకటమ్మ బృందం, వంతలు శ్రీమతి ఎడవల్లి అంజమ్మ, శ్రీమతి ఎం వెంకటమ్మ. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు వింటారు చదివిన వారు జి పద్మ. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, స్వచ్ఛతా హీ సేవ, వ్యక్తిత్వం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణిలో మేలైన పాడి పశువుల పోషణలో రైతు అనుభవాల గురించి అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచికొండ డైరీ ఫార్మర్ శ్రీ పెంటకోట గణేష్ అప్పారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన రోజువారీ తాజా సమాచారం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు గాని పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి కూడా వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:51. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 కు 323.6 మీటర్ల